ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

101.9. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:11 వంటి మనమున్నాం ప్రస్తుతం క్షేత్రదర్శనంలో. ఈరోజు బోరెడన్ని ముచ్చట్లతో, అద్భుతమైన అంశాలతో, చక్కటి విశేషమైన అంశాలతో మీ ముందుకు వచ్చాను. మీ వివి లక్ష్మి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ జీవితం రంగులమయం. మనందరికీ తెలిసిందే, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని దర్శించుకోవాలి అంటే ఎవరైనా సరే తప్పకుండా తిరుపతి తిరిగి వెళ్ళి రావాల్సిందే అనేది మనందరికీ తెలుసు. అయితే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వెలిసిన తిరుమల భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందింది. ఇక శ్రీనివాసుడు తిరుమల గిరుల్లో అర్చావతార మూర్తిగా స్వయంభూగా వెలిశాడు. అయితే వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో తన భక్తుల కోరిక మేరకు అనేక ఇతర ప్రాంతాల్లో కూడా వెలిశాడట. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్షేత్రం కూడా. అయితే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మొండి రోగాలు ఏ ఉన్నా సరే నయమైపోతాయని అందరి విశ్వాసం. ఇంతకు ఆ పుణ్యక్షేత్రం ఎక్కడుంది, అసలు ఆ క్షేత్ర విశేషాలు ఏంటి అని అనుకుంటున్నారా? కృతయుగే నారసింహాయ, త్రేతాయుగే రామచంద్రాయ, ద్వాపరే శ్రీకృష్ణాయ, కలియుగే వెంకటనాథాయ అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అయితే కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామివారిగా అవతరించారని పురాణం చెబుతూ ఉంది. ఒక్క తిరుమలలో మాత్రమే కాదండోయ్, వెంకటేశ్వర స్వామివారు ఎన్నో ప్రాంతాలలో తన భక్తుల కోరిక మేరకు అవతరించి వారి యొక్క అభిష్టాలను నెరవేరుస్తూ వచ్చారట. అలాంటి ప్రసిద్ధి చెందిన క్షేత్రమే మన నేలకొండపల్లి. ఖమ్మం జిల్లాలో వెలిసిన అతి ప్రాచీన వెంకటేశ్వర స్వామివారి క్షేత్రమే నేలకొండపల్లి. నేలకొండపల్లి ప్రధాన సెంటర్ నుంచి ఒక బౌద్ధ స్థూపానికి వెళ్లే మార్గంలో వెంకటేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుందన్నమాట. ఇక స్వామివారి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించడం వెనక ఒక పెద్ద ఆసక్తికరమైన గాథనే ఉంది. అదేంటో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. అయితే పూర్వం నేలకొండపల్లి ప్రాంతంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. పూర్వజన్మ కర్మవశాత్తు ఆయనకు కుష్ఠవ్యాధి సోకిందట. కుష్ఠవ్యాధితో తాను బాధపడుతున్న బాధల నుంచి విముక్తిని చేయమని చెప్పి వెంకటేశ్వర స్వామివారిని కోరుతూనే ఆయన తన తపస్సు కొనసాగించాడు. ఇలా చాలా కాలం సాగిపోయిందట. ఇది ఇలా ఉంటే ఒకసారి వెంకటేశ్వరుడు సాధువుకు స్వప్నంలో దర్శనమిచ్చి అతనికి కుష్ఠవ్యాధి నుంచి విముక్తిని చేస్తానన్నట్లుగా చెప్పడమే కాకుండా సమీపంలో ఉన్న గుహలో తిరునామం రూపంలో తాను వెలిసినట్లుగా సెలవిచ్చాడట. మరుసటి రోజు ఉదయాన్నే సాధువు నిద్రలేచి తనను పరిశీలించి చూసుకోగానే తన శరీరం మీద ఉన్న ఆ కుష్ఠవ్యాధి ఆనవాళ్ళన్నీ కూడా పోవడం గమనించాడు. చూసి ఆశ్చర్యపోయాడు కూడా. ఇదంతా వెంకటేశ్వర స్వామివారి మహత్యంగా భావించి స్వామివారు చెప్పిన గుర్తుల ప్రకారం అన్వేషణ కొనసాగించాడు. ఎక్కడ స్వామివారి నామాలున్నాయా అని.

ఇక సాధువు అన్వేషణ ఫలించి ఒక కొండ గుహలో ఆ స్వామివారు తిరునామం రూపంలో వెలసి ఉండడాన్ని గమనించాడు. వెంటనే సాధువు అక్కడే వెంకటనాథునికి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేయడం ప్రారంభించాడు. అలాగే కుష్టివ్యాధి పోయిన సంగతి తెలుసుకున్న స్థానికులు కూడా ఆ రోజు నుంచి అక్కడ గుహలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తరలి రావడం మొదలుపెట్టారట. అంతేకాకుండా ఈ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే గనక ఎంతటి మొండి రోగాన్నైనా సరే తొలగిపోతాయని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది కదా. ఇలా వెంకటేశ్వర స్వామివారిని మహత్యం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునేవారట. ఇక నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఖమ్మం నుంచి దాదాపుగా 79 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ చారిత్రాత్మక ఆలయాన్ని విజయనగర పాలకులు కృష్ణదేవరాయలు పునర్నిర్మించారని ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక ప్రశాంతమైన వాతావరణం, పచ్చని కొండల మధ్య వెలసి ఉన్న ఆ స్వామివారిని భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ అద్భుతంగా అందరూ స్వామివారిని దర్శించుకోవడానికి పరుగులో పరుగులు పెడుతూ ఉంటారు. అయితే పురావస్తు శాఖ వారు నేలకొండపల్లిలో జరిపిన తవ్వకాల్లో మహాభారతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభ్యమైనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పరిశోధనలో 4వ శతాబ్దానికి చెందిన అనేక బౌద్ధ స్థూపాలు కూడా లభ్యం కావడం విశిష్టతకు దారితీస్తూ ఉంటుంది. ఇక తెలంగాణ తిరుపతి ప్రసిద్ధి చెందిన ఆ నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామివారిని మనం కూడా దర్శించుకోవాలి కదా. వీలైతే ఎప్పుడైనా ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించుకొని ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నంత అనుభూతిగా కలుగుతుందట. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ రంగలమయం విత్ ఆర్చి మీ లక్ష్మి. విజయం అనేది ఎప్పుడన్నా ఒక రోజులో వస్తుందా చెప్పండి, కానీ ప్రతిరోజు మనం చేసే ఒక చిన్న చిన్న ప్రయత్నాలే గొప్ప విజయానికి పునాది అవుతుంటాయి. అయితే ప్రతిరోజు ఉదయం మనం లేచినప్పుడు మన ముందు ఒక కొత్త అవకాశం ఉంటుంది. నిన్న జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికో, లేకపోతే కొత్త లక్ష్యాలను ప్రారంభించడానికి కావచ్చు, జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి కావచ్చు, ఏదైనా సరే ప్రతిరోజు ఒక కొత్త ఆరంభమే అని అనుకోవడమే మన ముఖ్య ఉద్దేశం అన్నమాట, ముఖ్య లక్ష్యం కూడా. అప్పుడే మన విజయం అనేది మొట్టమొదటి అడుగవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇలానే కామన్గా ఉండిపోతుంది, రోజు ఇదే పని చేస్తున్నాం, రోజు ఇదే తింటున్నాం, రోజు ఇలాగే గడుస్తుంది అని కాస్త బోరింగ్ ఫీలింగ్ కలిగింది అంటే మటాష్ అయిపోయినట్టే. అందుకే ప్రతి ఒక్క రోజుని కూడా కొత్త ఆరంభంగా, ఒక కొత్త రోజుగా మనం ప్రారంభించాము అంటే నిన్నటిని మర్చిపోండి. అందులో ఏదన్నా మార్చుకోవాలో లేదా సరిదిద్దుకోవాలో ఏదున్నా సరే ఈరోజు కొత్తదే కదా. చాలామంది పెద్ద విజయాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు, కానీ ఆ విజయానికి వెనక ఉన్న చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ప్రయత్నాలు, ఎన్నో అపజయాలు కనిపించవు కదా. ఒక మొక్క పెద్ద చెట్టుగా ఎదగడానికైనా సరే ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఎరువు కావాలి, అండ్ ప్రతిరోజు సూర్యరశ్మి కావాలి. అలాగే మన జీవితంలో కూడా ప్రతిరోజు చేసే మంచి అలవాట్లు మన భవిష్యత్తును నిర్మిస్తాయి అనేది ఖచ్చితంగా నిజం. ఈరోజు మీరు ఒక మంచి పుస్తకంలో 2 పేజీలు చదవండి అండ్ 10 నిమిషాలు వ్యాయామం చేస్తే సరే సరే ఒక కొత్త విషయం నేర్చుకున్న వాళ్ళు అవుతారు, ఒకరికి మంచి మాట చెప్పిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ చిన్న చిన్న పనులే అయినా సరే రేపటి మీ విజయానికి ఒక బలమైన పునాదులు అవుతూ ఉంటాయి.

కదా. అయితే ఈరోజు మనం చేసే మంచి పని అనేది రేపటి ఒక మంచి జీవితానికి తొలిగడ అవుతూ తొలి అడుగు అవుతూనే ఉంటుంది. ఏమంటారు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్క దాని నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం, రేపు దీని నుంచి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆలోచిస్తూ ముందుకెళ్తే అంతే. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మన జీవితంలో జరిగేది ఏదైనా మార్చొచ్చా మనం? అవునండి బాబుయ్, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనం మార్చలేకపోవచ్చు, కానీ వాటిని చూసే మన దృక్పథాన్ని, మన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మనం మార్చుకోవచ్చు కదా. అదే మన సానుకూల ఆలోచన అయిపోతూ ఉంటుంది. అదే మనకి మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది సూచిస్తుంది. ప్రతిసారి

సరే ఆ నెగిటివ్ ఆలోచనలతో ఆ ఒత్తిళ్లతో అలా అలా ఎందుకు ఉండిపోతాను చెప్పండి. ఇక ఉదయం లేచిన వెంటనే మన మనసులో వచ్చే మొదటి ఆలోచన ఏదైనా ఉంది అంటే ఆ రోజు మొత్తం మనపై ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. కాస్త బద్ధకంగా లేచినా లేకపోతే మరి ఏదైనా ఆలోచనలతో లేచినా ఏదైనా మనకి బాధ కలిగించే కళలో లేదా ఒత్తిడిని తీసుకొచ్చే కళలు ఏదైనా వచ్చాయి అనుకోండి, అరే ఎందుకు వచ్చింది ఇవాళ, నైట్ ఎవరి మొహం చూసాము ఏంటి అనేది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ రోజు ఉన్న ఆ ప్రభావాన్ని కాస్త తగ్గించుకుంటే బెటర్ కదా. ఈరోజు మనం మంచే జరుగుతుంది అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఏ పని అయినా సరే నేను చేయగలను అనుకోవాలి, ఏదైనా నేను నేర్చుకుంటాను అనే నమ్మకం మనలో ఖచ్చితంగా ఉత్సాహాన్ని నేర్పిస్తూ ఉంటుంది అండ్ పెంచుతూ ఉంటుంది కూడా. ప్రతిరోజు మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయండి, వాటి కోసం మనమేం ఇబ్బంది పడనక్కర్లేదు. వాటిని చూసి మనం భయపడకుండా వాటిలోనే అవకాశాలను వెతికితే మనలో ఉన్న ఆత్మవిశ్వాసము పెరుగుతుంది, మనం చేయగలమన్న నమ్మకం కూడా పెరుగుతుంది. ప్రతి అపజయం ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. కానీ అపజయంతో అక్కడే ఆగిపోయి ఈ ఓటమి నాకే ఎందుకు వస్తుంది, ఎదుటి వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని అనుకున్నావా? అంతే ఇంకా ప్రతి సవాలు మనలో ఒక చాలా బలాన్ని పెంచేలా మారాలే కానీ నిన్ను బలహీనపరిచేలా అస్సలు ఉండకూడదు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. అండ్ నిన్నటి కంటే ఈరోజు మనం కాస్త మెరుగ్గా ఉండడమే నిజమైన విజయం అనుకోవాలి. నిన్న ఇంకా ఎక్కువ బాధపడ్డాం లేదా నిన్న ఒక పని మనకి సరిగా రాలేదు, ఈరోజు ఆ పనిని కొంత నేర్చుకున్నా సరే నువ్వు విజయం సాధించినట్టే. ఏమంటావు, ఒక చిరునవ్వు, ఒక మంచి మాట, ఒక మంచి పని, ఇంకేం కావాలి చెప్పండి. మన జీవితాన్నే కాదు మన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా అందంగా మారుస్తుంది అండ్ మనలో కొత్త చేంజ్ను కూడా తీసుకొస్తుంది. ప్రతీదీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏమంటావు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం విడుదల చేస్తారు. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 2482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. ఉద్యోగులు, పింఛన్దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ మొత్తం 4000 కోట్ల రూపాయల చెల్లింపు పూర్తయింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధంగా పరిహారం, పునరావాసం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కూల్చివేతకు నిరసనగా అన్ని వామపక్ష పార్టీలను కలుపుకుని రేపు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వ భూములు, భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్పై చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓట్ విధానం ఉండాలని

కవిత డిమాండ్ చేశారు. తీవ్ర వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లిలో ఈరోజు నిర్వహించ తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను వాయిదా వేసినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే ఇదే ప్రాంతంలో జూలై 6 నుండి 8 తేదీల మధ్య సభను నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ ప్రైవేటు కళాశాలల్లో 2 డిఈడీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయాలంటే 80% ముఖ గుర్తింపు విధానం హాజరు తప్పనిసరి చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఎవరినైనా ఇష్టపడుతున్నాము అన్నా లేదా ప్రేమిస్తున్నాము అన్నా సరే ఒక వ్యక్తిని ఎంచుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రేమ పక్షులు ఎలా ఉంటారు, ఏంటి అసలు ప్రేమ అంటే, ఏంటి ప్రేమలో ఎలా ఉండాలి ఏంటి అనేది వీటిని చూస్తే తెలుస్తుందట. ప్రేమలో సరైన వ్యక్తులని ఎలా ఎంచుకోవాలి అనేది ఈ యానిమల్స్ని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అండ్ మనుషులకు ఎంత తెలుసో తెలీదో, కానీ డాల్ఫిన్లకు మాత్రం బాగా తెలుసట. అంతేకాదండి, ఇబ్బంది పెట్టే మగ డాల్ఫిన్లను ముందుగానే గుర్తించి వాటికి ఇలా ఎలా అయితే అవి వాటికి దూరంగా ఉండాలి, వీటికి దగ్గరగా ఉండాలి, వీళ్ళని పిక్ చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళతో మన లైఫ్ బాగుంటుంది అని వాటికి ముందుగానే తెలిసిపోతుందట. ఇది కూడా తాజాగా అధ్యయనంలో తెలియంది. ప్రతి డాల్ఫిన్కు ప్రత్యేకమైన సిగ్నేచర్ విజిల్ ఉంటుందట. మనకు పేర్లు ఎలా అయితే ఉంటాయో వాటికి విజిల్స్ అనమాట. సో నాకు అనిపించింది ప్రతి ఒక్క డాల్ఫిన్కి ఒక్కొక్క విజిల్ ఒక్కొక్క టైప్లో వేస్తుంటాయా అని. అయితే ఆ శబ్దం వినగానే మిగతా డాల్ఫిన్లు అది ఎవరో అనేది, ఎవరిది ఏంటి అనేది కూడా గుర్తించగలవు. సో ఒక్కొక్క వ్యక్తిని పిక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విజిల్ అన్నట్టుగా ఒక్కొక్క డాల్ఫిన్కి ఒక్కొక్క విజిల్ అనేది తనంతట తాను క్రియేట్ చేసుకుంటుందట. ఇతర ఆడ డాల్ఫిన్లతో ఆ మగ డాల్ఫిన్లు ప్రవర్తించే తీరును బట్టి వాటితో రిలేషన్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఏంటి అనేది వాటిని చూస్తే అర్థమైపోతుందట. అలాగే వాటిని నిర్ణయించుకుంటాయట కూడా. అండ్ వాటిని లైఫ్ లాంగ్ ఎప్పుడు విడిపోవట ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సంగీతం మణిశర్మ, రచన సిరువెన్నెల, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర అతడు చిత్రం నుంచి నీతో చెప్పన అంటూ ఒక అద్భుతమైన మరడి సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: Shabash.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్లితోటి పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడా ఉండదనుకుంటా కసు మనకుండా బుర్ర తినకుండా వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. పొద్దున్నే లేవగానే ఒక చాయ్, ఒక బిస్కెట్, అలా అలా ఒక కొంత వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ అందులోనూ చాయ్ని కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, టీని కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అండ్ కాఫీకి కొంతమంది ప్రిఫర్ చేస్తారు. అండ్ గ్రీన్ టీ అనేది శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిదట అండి. అండ్ అలాగే పొద్దున్నే వాకింగ్ కానీ వ్యాయామం కానీ ఫిట్గా ఉండడానికి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అలా బరువు తగ్గడానికి కొందరు తమ డైట్లో గ్రీన్ టీని ఇష్టపడితే మరికొందరు బ్లాక్ టీని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో అసలు ఏది బెస్ట్ అనేది మీకు తెలుసా? చాలామందికి డౌట్.

వస్తుంది, ఏది ప్రిఫర్ చేసుకోవాలి, దేన్ని ఎక్కువగా తీసుకోవాలి అని. అయితే ఈ బిజీ లైఫ్ స్టైల్లో చెడు ఆహారపు అలవాట్లు కానీ ఒత్తిడి కారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు అంటే ఏమనుకున్నారు, జంక్ ఫుడ్ కూడా అలాంటిదే కదా. అయితే దీంతో బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గడానికి కొందరు జిమ్లో చెమటలు చిందిస్తుంటే మరికొందరు అయితే కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారు. చాలామంది డైట్లో గ్రీన్ టీ, బ్లాక్ టీని బరువు తగ్గించేందుకు చేర్చుకుంటూ ఉన్నారు. అయితే బరువు తగ్గేందుకు రెండింటిలో అసలు ఏది బెస్ట్ అనేది మీకు తెలుసా? ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలను తీసుకుంటే గనక ఇవి బరువు తగ్గడానికి చాలా చక్కగా సహాయపడుతూ ఉంటాయట. గ్రీన్ టీలో అయితే క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా ఇందులో ఉండే ఈజీసీజీ అనే కాంపౌండ్ వల్ల మన శరీరం మెటబాలిజం అనేది వేగవంతం చేస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక గ్రీన్ టీని తాజా ఆకుల నుంచి తయారు చేస్తారు కాబట్టి వీటికి ఎక్కువ ప్రాసెసింగ్ చేయకపోవడం వల్ల అందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ఉంటాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే సమయంలో కాస్త గ్రీన్ టీని తాగారే అనుకోండి, చక్కగా శరీరంలో కొవ్వు వేగవంతంగా కరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నారండి. అండ్ బ్లాక్ టీ కూడా గ్రీన్ టీ మొక్క నుంచే వస్తుంది, కానీ ఈ ఆకుల్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఆక్సిడేషన్ అంటే నల్లబడడం కోసం కాస్త ప్రక్రియ అనేది ఉంటుందిట. అందుకే వీటికి ఆ ముదురు రంగు, ఘాటైన రుచి వస్తుంది. ఇక బ్లాక్ టీలో థియాఫ్లావెన్స్, థియారోబెగన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయట. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని మెరుగుపరచడంలో అండ్ అలాగే బరువు పెరగకుండా చూస్తూ ఉంటాయి. అది ఒకటి బరువు తగ్గిస్తే ఇంకోటి బరువు పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఏది అంటే గ్రీన్ టీ మీకు అవైలబుల్గా ఉంటే గ్రీన్ టీని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్ ప్రక్రియ ప్రారంభమైన 4 రోజుల్లోనే 1.73 కోట్ల ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్ నెంబరు 1950 హెల్ప్ డెస్క్ నెంబర్లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సర్పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ది కార్యక్రమాల కారణంగా ఎవరి జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయాన్ని మానవీయ కోణంలో తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలో భాగంగా ఎం క్యాడ్వామ్ కింద రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ది నీటి నిర్వహణ పథకం అమలుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు 20,000 పోలీసు పోస్టులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఆగస్టు 29వ తేదీ వరకు అభ్యర్థులు చేరవచ్చని టాస్ సంచాలకులు కందిమళ్ల లింగయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో బ్రెజిల్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. హోస్టన్ నగరంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో జపాన్

పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జీఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జీఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జీఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజీఎస్టీ హైదరాబాద్ జోన్.

మీలో ఎంతమందికి 777 ఫార్ములా తెలుసు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ మధ్య ఓ ట్రెండ్ చాలా వైరల్ అయిపోతుందండి, అదేంటంటే 777 రూల్ అనమాట. 777 రూల్ ఏంటి, కొత్తగా ఉంది అని తెలియని వాళ్ళు అనుకోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు అబ్బో మాకు ఇది బాగా తెలుసు అని అనుకుంటున్నారేమో. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, కొన్నేళ్ల పాటు వివాహ బంధంలో ఉండే రొటీన్గా తయారైంది అని అనుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా కానీ ఈ నియమాన్ని పాటించవచ్చు, పెళ్ళైనా ఫ్రెండ్షిప్ అయినా సరే. అయితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చట ఈ 777 రూల్ని పాటించారే అనుకోండి, దాదాపుగా 40 ఏళ్ల పాటు అధ్యయనం చేసి మరీ చెప్తున్నారు ఈ సూత్రాన్ని. ఇంతకీ అసలు ఈ రూల్ ఏంటి, ఇందులో నియమాలు ఏంటి అని అనుకుంటున్నారా? 7 రోజులకు ఒకసారి మనం మనకు నచ్చిన వాళ్ళతో డేట్కి వెళ్ళడం కానీ, 7 రోజులకు ఒకసారి ఒక రాత్రి బయట గడపడం కానీ, 7 నెలలకు ఒకసారి విహారయాత్రకి వెళ్ళడం కానీ ఒక మంచి థెరపీలా పనిచేస్తుందట. అదేంటి, మేము రోజు కలిసే ఉంటాం కదా, ఇంటి పనులు కూడా బయట పనులు అన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటాం, చాలా చక్కగా ఉంటాం, ఎందుకు 777ే చేయాలా, మళ్ళీ బయటకు వెళ్ళడం ఎందుకు అన్న సందేహం చాలా సహజం. కానీ ఎలాంటి ఫోన్లు బాధ్యతలు లేకుండా ఒకరినొకరు సమయాన్ని కేటాయించుకొని కాస్త ఇలా తీర్థయాత్రలకో లేదా బయట ఏదైనా ట్రిప్కో ప్లాన్ చేసుకున్నారు అంటే, అప్పటికప్పుడు వచ్చే మీ మధ్య ఉన్న బంధం కావచ్చు అండ్ మైండ్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఈ ఒత్తిళ్ళ మధ్య, చకచకా పనుల మధ్య మన ఆలోచనలు ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా, కాస్త అలా ట్రిప్కి

వెళ్ళారు అంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. పైగా దీనికోసం ప్రణాళిక వేసుకునే క్రమంలో ఒకరినొకరు ఇష్టాలు తెలుసుకుంటారు, ఏం తీసుకెళ్ళాలి, ఎలా ఉండాలి, అండ్ ఎవరెవరికి ఏమేమి ఇష్టం అని. మా వాళ్ళ ఇష్టాలు మాకు బాగా తెలుసు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ బాగుంటుందండి, ప్రయత్నించండి. అలాగే 7 వారాలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి బయటకు వెళ్ళడం వల్ల భాగస్వామి అంతరంగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చట. ఎందుకంటే భావాలు భాగ్యాలు అనేవి మారిపోతూ ఉంటాయి కదా. అండ్ అలాగే ఆలోచనలు, ఆందోళనలు, ఆశలు, కలలు, ఇలా అన్నింటినీ ఇద్దరు పంచుకునే వీలు కూడా ఉంటుంది. అంతేనా, ఆ సమయంలో ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండేందుకు కూడా ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల బలం ఇంకా బలపడుతూ ఉంటుందట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నా పోయేదే ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి అలా అలా బయటికి వెళ్ళరండి, ఉంటారు. Dance like there's no tomorrow.

0: ಇಂಟರ್ನೆ ಉಂಡಿ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే మేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: వార్తల ముఖ్యాంశాలు. రైతు భరోసా వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయంలో భాగంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.25 కోటి ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజి రామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కొత్త చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా దీనిని మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు వారి మూల వేతనం నుంచి 1.5% సొమ్మును మినహాయించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దంపతులిద్దరూ ఉద్యోగులైనా లేక ఒకరు పింఛన్దారులైనా వారిలో ఒకరికి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల సిఐల నుంచి డిఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతితో పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నర్సుల్లో నైపుణ్యాలు పెంచడానికి కృషి చేసే అడ్వాన్స్డ్ స్టిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. శిక్షణ పొందిన నర్సుల సంఘం టీఎన్ఏఐ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అకాడమిక్ డిఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రతి వారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్కు సంబంధించిన విధి విధానాలతో మాన్యువల్ను విడుదల చేసి బోర్డు వెబ్సైట్లో పెడతామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలియజేశారు. అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు పోస్టింగ్లు, మరికొందరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విఎస్ఎన్వి ప్రసాద్ను హైదరాబాద్లోని పీసీసీఎఫ్ కార్యాలయంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నియమించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సిజీఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్

రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రాష్ట ప్రభుత్వంలో పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వహణ పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా తమ ప్రజాప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ దక్షిణ కొరియా మధ్య పర్యాటక సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ కొరియన్ కల్చరల్ సెంటర్లు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రి సీతక్క న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. ఈఎస్ఐసిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన తప్పనిసరి బదిలీలకు వ్యతిరేకంగా జూలై 22 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు అఖిల భారత ఈఎస్ఐసి నర్సింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమ్మె నోటీసు ఇచ్చినట్టు వెల్లడించింది. సాకర్ ప్రపంచకప్లో మాజీ ఛాంపియన్ జర్మనీపై పరాగ్వే సంచలన విజయం సాధించింది. బోస్టన్ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ రౌండ్కు చేరుకుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి

పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ढूंढेंगे आपको, गाना आसान मिल जाता आपको।
1: जी, हम जरूर ढूंढेंगे सर।
0: ठीक है सर,
1: थैंक यू सो मच जी।
0: ओके।
1: तो दोस्तों क्या कहते हो, मैं अगला कॉल ले लूँ या गाना बजाऊँ? समझ नहीं आ रहा है यार, लोग इतना प्यारा प्यारा बात कर रहे हैं, मुझे समझ ही नहीं आ रहा है। मैं एक और कॉल ले ही लेता हूँ। हेलो रेनबो। हेलो रेनबो,
2: हेलो, गुड आफ्टरनून अली।
1: गुड आफ्टरनून। चुपनी मैडम, एलाउ नरमीरू मी पेरू
2: रेणुका अली
1: రేణుకా గారు, ఎలా ఉన్నారు?
2: ఇన్ఫోన్
1: మేడం మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది. హలో,
2: అవునా,
1: యా
2: బాగుందండి.
1: యా చెప్పండి మేడం, మీరు ఇవాళ టాపిక్ విన్నారా?
2: విన్నామండి.
1: చెప్పండి మేడం, మీకు ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ సాంగ్ ఏది?
2: హిందీలో నా మ్యారేజ్ ముందు చూసిన ఓం శాంతి ఓం,
1: ఓకే
2: చెన్నై చెన్నై ఎక్స్ప్రెస్, షారుఖ్ ఖాన్. ఇదో
1: ఓకే,
2: షారుఖ్
1: ఎస్ ఎస్,
2: ఆయనదే రబ్ నే బనా దీ జోడీ
1: జోడీ,
2: అని
1: హాన్
2: ఉంటారు.
1: జీ. అచ్చా, ఓం శాంతి ఓం కూడా షారుఖ్ ఖాన్ దేనా?
2: ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్, దీపికా
1: అవునవును
2: పడుకోని.
1: అవునవును, అంటే వేరేవి కూడా ఉన్నాయి. అచ్చా ఓకే ఓకే, చాలా మంచి మూవీ మేడం అది కూడా. నేను
2: అప్పట్లో
1: అవునవునవును, నేను ఈ
2: ఓం శాంతి
1: నేను ఈ ఈ మూవీ నాకు కూడా చాలా ఫేవరెట్ యాక్చువల్గా. నేను ఈ మూవీది సాంగ్ ఖచ్చితంగా వేస్తాను ఈరోజు.
2: బాగుంటుంది అండి.
1: అవునండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం?
2: అత్తాపూర్ అండి.
1: అత్తాపూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు కాల్ చేసినందుకు. మీరు మొత్తం వింటున్నారా మా షో? ఎలా
2: వింటున్నానండి.
1: అనిపించింది నా
2: అంటే
1: స్టోరీ?
2: అంటే ఈరోజు ఇంతకు ముందే పెట్టిన.
1: ఓకే ఓకే, పర్లేదండి, నేను నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తాను, మీరు మొత్తం వినండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కాలింగ్. తో దోస్తో, ఓం శాంతి ఓం. షోలే దుష్మన్ మన్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. బా బా బా, కితనే కితనే ఆ రే. ఆర్ మెహజ్బీన్ జీ కా భీ తో గానా బజానా హై, హ్యాంగ్ ఓవర్, వర్నా తో ఫిర్ నహీ నహీ, వో తో సబ్కి ఫేవరెట్ హై, ఉన్కా గానా బజానా హీ పడేగా. తో చలియే, సున్తే హై ఏక్ ఖూబ్సూరత్ సా గానా, హ్యాంగ్ ఓవర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి

0: वेलकम बैक दोस्तों। तो चलिए, हमने सुने दो खूबसूरत सी गाने और उनमें से एक था अजब सी, जो कि गाया था के जी ने बहुत ही खूबसूरती से। और इस मूवी, इसका तो कोई जवाब ही नहीं यार। तो चलिए, हम जुड़ते हैं हमारे अगले कॉलर से, देखते हैं कौन है। हेलो रेनबो,
1: हेलो सर, गुड आफ्टरनून।
0: गुड आफ्टरनून सर। सर आपका नाम?
1: मेरा नाम कीर्ति राजकुमार, आदर्श नगर निजामाबाद से बात कर रहा हूँ सर।
0: सर,
1: कैसे
0: कीर्ति सर, कैसे हैं आप? बहुत
1: हैं?
0: दिनों के बाद कॉल कर रहे हैं आप।
1: बहुत दिनों के बाद सर, बहुत दिनों के बाद।
0: जी
1: कैसे हैं?
0: जी
1: मजे में सर?
0: गुड गुड सर, गुड सर। आप कैसे हैं सर? आपकी हेल्थ कैसी है?
1: बस ठीक है सर, भगवान की दुआ।
0: जी सर, जी
1: भगवान
0: बताइए
1: के
0: सर।
1: अपने आगे सर
0: इतने इतने दिन कहाँ गायब हो गए थे सर आप?
1: गजब नहीं हुआ सर, मेरे घर में जरा फंक्शन था, घर
0: ओ,
1: के
0: बधाई बधाई।
1: बड़े नाते बहुत जिम्मेदारियां मेरे ऊपर थे
0: जी सर, समझ
1: तो
0: सकते
1: फुलफिल
0: हैं,
1: करना पड़ता ना सर।
0: लेकिन जो भी इवेंट है उसके लिए आपको कंग्रेचुलेशंस। तो सर, आप
1: थैंक
0: बताइए, आपने आज का टॉपिक सुना? आप हिंदी में
1: यू सर।
0: बोलेंगे या
1: बचपन
0: तेलुगु
1: में
0: में,
1: जो
0: आपकी मर्जी सर।
1: ओके सर, ओके सर। नाचिनतनम नाटि ज्ञापकालु मीरु ज्ञापकम जे सर मल्लि विलकिति सर।
0: ओके, एदी सर।
1: చిన్నతనంలో హాతి మేరే సాతి అనే రాజేష్ ఖన్నా నా ముంతాజ్ నటించిన సినిమా నేను ఫస్ట్ సార్ చూశాను. నేను
0: ఓకే
1: 1974 లో ఆ
0: ఓకే
1: మెమోరీ నేను మర్చిపోలేను.
0: ఓకే ఓకే
1: అది
0: సార్,
1: చిన్నప్ప దేవర్ ఫిలిం, అది చిన్నప్ప దేవర్ ఫిలిం అది.
0: అవును సార్, చాలా
1: అందులో
0: మంచి మూవీ సార్ అది,
1: చాలా మంచి మూవీ.
0: అవును
1: ఎలిఫెంట్స్ ఉంటాయి చాలా, అప్పుడు చిన్న వాళ్ళకి కదా ఆ
0: అవును
1: ఎలిఫెంట్ అంటే చాలా మజాగా
0: అవును.
1: ఉండేది,
0: అప్పుడు
1: మజాగా
0: అసలు
1: ఉండేది.
0: చాలా వింతంగా ఉండేది, అసలు ఎలిఫెంటా అనేది.
1: అవును సార్, అది ఆ సినిమా మొత్తము జంతువులతోటే ఉండేది, కుక్క
0: అవును అవును
1: ఏనుగు అటువంటి దాంతో ఉండేది.
0: అవును సార్,
1: అయితే ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం సార్. అందులో కారు ఆగిపోతే రాజేష్ ఖన్నా తాళ్లతోటి అది కార్ ని కట్టి లాక్కి వెళ్తాడు, చల్
0: అవును
1: చల్ మేరే సాతి అనే
0: అవును
1: ఓ పాట, అది చాలా ఇష్టం. ఆ తర్వాత ఒక లాస్ట్ టైంలో అది ఏనుగు చనిపోతుంది,
0: అవును సార్, లాస్ట్ లో.
1: దాన్ని క్యారీ చేసి దాని డెడ్ బాడీ మీద ఒక పాట ఉన్నది సార్, మొహమ్మద్ రఫీ గారు పాడిన పాట, చల్ నఫరత్ కో దునియా కో చోడ్ కర్
0: జీ జీ సార్, ఎస్
1: తెలుగు.
0: సార్,
1: అది చాలా బాగుంది, అది
0: చాలా
1: సాడ్
0: ఎమోషనల్
1: సాంగ్
0: సాంగ్
1: అది,
0: సార్ కానీ అది.
1: ఎమోషనల్ సాంగ్.
0: ఎస్
1: అది
0: సార్,
1: కూడా నాకు ఇష్టమే సార్.
0: నిజంగా
1: ఇటువంటి
0: సార్
1: మెమోరీలు తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్.
0: మీకు మీ జ్ఞాపకాలు ఇట్లా రిఫ్రెష్ అవుతున్నాయి, మాకు కొన్ని కొత్త జ్ఞాపకాలు రిఫ్రెష్ అవుతున్నాయి సార్. నిజంగా ఆ మూవీ నేను కూడా చిన్నప్పుడే చూశాను, నేను అది చూసి కూడా 15 ఇయర్స్ అవుతుంది నేను మేబీ. యా, అయితే చాలా చిన్నగున్నప్పుడు చాలా మంచిగా ఉండే మూవీ, కానీ లాస్ట్లో నేను ఏడ్చేసినా అసలు మూవీ చూసి.
1: అవును కదా, ఏడ్చేస్తారు అది, అది
0: ఎస్ సార్,
1: చిన్నప్పుడు ఏడ్చేస్తారు, అంత బాగుంటది
0: అవును సార్,
1: సినిమా కూడా. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. రాజేష్ ఖన్నా అంటేనే గ్రేట్.
0: అదే సార్, కౌన్ కా, అది అదే కరెక్ట్ సార, ఆయన లెజెండ్ సార్ ఆయన.
1: ఓకే
0: థ్యాంక్ యూ సో
1: ఓకే,
0: మచ్ ఫర్
1: థ్యాంక్ యూ వెరీ
0: కాలింగ్
1: మచ్,
0: సార్, థ్యాంక్
1: థ్యాంక్
0: యూ.
1: యూ వెరీ.
0: चलिए, देखते हैं हमारे अगले कॉलर कौन है. और या बाय द वे सर, बहुत दिनों के बाद कॉल कर रहे हैं और वो बोल रहे हैं उनका फेवरेट मूवी है हाथी मेरा साथी, और ये शायद मेरे ख्याल से पहले कॉलर है जो इन्होंने एक ही मूवी का नाम दिया है. थैंक यू सो मच सर. हेलो रेनबो.
1: हेलो, गुड
0: हेलो
1: आफ्टरनून
0: जी,
1: सर।
0: नमस्ते सर, बताइए सर आपका नाम और आप कहाँ से बात कर रहे हैं?
1: मैं के रमेश बात कर रहा हूँ भैया।
0: रमेश गारू, ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటాను.
0: నిజంగా బాగున్నాం సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు
1: టాపిక్
0: టాపిక్
1: ఏమండి
0: విన్నారా
1: మీరు?
0: ఇవాళ?
1: టాపిక్ ఏమండి?
0: టాపిక్ ఇవాళ వచ్చేసి చాలా సింపుల్, కాకపోతే చాలా మందికి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఏంటంటే, మీ ఫేవరెట్ మూవీ ఏంది, మీ ఫేవరెట్ సాంగ్ ఏంది
1: ఓకే సార్, చెప్తాను సార్.
0: చెప్పండి
1: ఆన్లైన్
0: సార్.
1: సార్?
0: సార్, ఆన్ ఎయిర్ సార్.
1: కే రమేష్ ఉస్మాన్ గారు. నా
0: ఎస్ సార్
1: ఫేవరెట్
0: రమేష్.
1: సాంగ్ అన్నిటికంటే నాకు చాలా ఇష్టం అండి, మన లావర్స్ మూవీలో అమితాబ్ బచ్చన్ సొంతంగా పాడింది, మేరే అంగానో మేరే. ఎంత
0: ఎస్
1: బాగుంటుంది,
0: సార్, ఎస్
1: ఎన్ని
0: సార్,
1: సార్లు విన్నా అన్ని మళ్ళీ వినాలనిపిస్తుంది. దయచేసి మీరు కూడా ఆ సాంగ్ వేస్తారని కోరుకుంటాను నేను.
0: నేను ట్రై చేస్తాను సార్ ఖచ్చితంగా.
1: లావర్స్ మూవీలో అమితాబ్ బచ్చన్ స్వయంగా పాడింది, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీ పాడింది
0: సార్
1: కూడా
0: మీ
1: చాలా
0: లక్
1: బాగుందండి,
0: బాగుంది
1: మీ
0: సార్,
1: యాక్టింగ్
0: మన
1: కూడా
0: దగ్గర
1: చాలా
0: ఉంది
1: బాగుంది.
0: మూవీ,
1: మీ
0: మూవీ
1: యాంగిల్
0: సాంగ్ ఉంది
1: కూడా,
0: సార్,
1: నా
0: నేను
1: మాట కాదు, మీ
0: ఖచ్చితంగా ప్లే
1: యాక్టింగ్
0: చేస్తాను.
1: బాగుంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంది,
0: థ్యాంక్ యూ సో మచ్ సార్,
1: నాకు
0: మీ
1: చాలా నచ్చింది.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్స్ ఏ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్
1: ధన్యవాదాలండి. కే రమేష్
0: ఇట్లాగే
1: ఉస్మాన్ గారు.
0: మీరు మాకు వింటూ ఉండండి, మీ ప్రేమ మాతో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: from 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

0: FM Rainbow 101.9.
1: హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్ అండ్ 2:02 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్, కానీ నాట్ ఎండ్ ఆఫ్ ద యూనో మ్యూజిక్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. దిస్ ఇస్ జస్ట్ రైట్ స్టార్ట్ ఇన్ ద మిడ్ ఆఫ్టర్నూన్. సో యెస్, హియర్ ఐ యామ్ యువర్ ఆర్జే జ్యోతిర్మయ్. ఇంకా బోల్డని మాటలు పాటలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కోసం అయితే ముందుగా ఒక స్టార్ట్గా ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చలో మరి స్టేట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.

0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

Yes, welcome back, listeners, to 14, 56 seconds అవుతోంది స్టూడియో క్లాక్ లో. అండ్ మనం ఉన్నాము జష్నే హైదరాబాద్ లో. సో yes, what is today స్పెషల్ అని అంటే, యాక్చువల్గా ఈరోజు రెండు స్పెషల్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే, ఈరోజు నా బర్త్డే. ఓకే, సో అది పక్కన పెడితే, అండ్ టుడే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అనమాట. సో మరి అంటే నా బర్త్డే రోజు నాకు నచ్చిన డిష్ గురించి చెప్పాలి కదా. సో ఐ యామ్ అ స్వీట్ టూత్ గర్ల్. ఓకే, సో స్వీట్ అంటే చాలు, ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తా. అలాంటి నా స్వీట్ ని క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయగలిగేటువంటి ఒక కంప్లీట్ డెజర్ట్ ఏమైనా ఉంది అని అంటే, దట్ ఈస్ గులాబ్ జామున్. సోల్ సాటిస్ఫైయింగ్ అంటారు సరా. అట్లా రౌండ్ రౌండ్ బాల్స్ ఆ షుగర్ సిరప్లో నుంచి ఇలా తీసి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది చూడు.

ఓ అబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అది అలా అలా ఉంటుందన్నమాట. సో అలాంటి గులాబ్ జామున్ గురించి ఈరోజు మనం జర్నీ హైదరాబాద్లో మనం మాట్లాడుకుందాము. అండ్ ఎస్, అంత ఈజీ కాదు, అంత ఏమంటారు, అంత తక్కువ కూడా కాదు గులాబ్ జామున్. దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో అదంతా కూడా మనం మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంకా చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. సో స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. నిజంగా మహానటిలో ఈ పాట చూసినప్పుడల్లా కూడా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది, లైక్ ఆ సినిమా కోసం ఆ పాట రాశారేమో, లేకపోతే యాప్ట్గా ఆ పాట కాకపోతే ఇంకే పాట అయినా సూట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి. కానీ నాకు పర్సనల్గా ఈ పాట కానీ లేకపోతే మహానటిలో పాటలన్నీ కూడా అసలు ఇవి ఇవి తప్ప ఇంకా వేరే ఏ పాటలు ఉన్నా కూడా ఆ సినిమాకి లేకపోతే ఆ ఎమోషన్కి యూనో న్యాయం చేసేవి కాదేమో అని అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంటుంది మహానటిలో, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ ఫేవరెట్ సాంగ్. అండ్ ఇట్ షోస్ అ వెరీ వల్నరబుల్ స్టేజ్ ఆఫ్ గర్ల్ హూ ఈజ్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్, హూ ఈజ్ రీప్లేసింగ్ ద ప్లేస్ ఆఫ్ హర్ ఫాదర్. అంతే, ఇంకా అంతకుమించి అసలు ఇంకేం చెప్పలేము. అండ్ ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9.

తో జీవితం రంగులమయమ్మ. సో మనం మాట్లాడుకుంటున్నాం జష్ని హైదరాబాద్లో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మై ఫేవరెట్ గులాబ్ జామున్. సో మరి గులాబ్ జామున్ అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇన్ యునో ముఘల్ ఎంపైర్ టైంలో పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ని ఇంకా లోకల్ కల్నరీ టెక్నిక్స్ని కలిపి తయారు చేసిందంట. మీరందరూ నేను చెప్తున్నాను కదా, ఈ ఫుడ్ గురించి అంతా తెలుసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన ఫుడ్లో పర్షియన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది చాలా ఫుడ్స్లో. సో అలాగా ఈ గులాబ్ జామున్లో కూడా పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా లోకల్ కులినరీ టెక్నిక్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే మన దీని ఒరిజినేటెడ్ ప్లేస్లో నుంచి తెలుస్తుంది మనకి. అయితే ఇంకా దీని గురించి ఏమేమి తెలుసుకుంటున్నాము అనంటే ఇంకో చక్కటి పాట తర్వాత చెప్తాను. ఓకేనా? Stay tuned.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

Yes, welcome back, listeners. After a beautiful song from the movie Kirak Party, and మనం మాట్లాడుకుంటున్నాము ది అమేస్ట్ గులాబ్ జామున్. మీకు నోరుతుందా నాకే ఊరుతుందా? ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ గులాబ్ జామున్, అండ్ దీని గురించి మాట్లాడితే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సెంచురీలో, లేకపోతే ఎప్పుడు దీన్ని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అని అంటే, 13th సెంచురీలో పర్షియన్ ఇంకా అరేబియన్ డెజర్ట్స్ ద్వారా తాలూకా పుట్టుపూర్వత్రాలు ఉన్నాయంట గులాబ్ జామున్కి. అయితే ఒక అరబ్ స్వీట్ ఉండేదంట, లుక్మత్ అల్ ఖాదీ అనే ఆ స్వీట్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, డీప్ ఫ్రైడ్ దాన్ని తీసుకెళ్ళి సోక్డ్ ఇన్ రోజ్ వాటర్ సిరప్ అనమాట, రోజ్ వాటర్ సిరప్లో ఒక డీప్ ఫ్రైడ్ బాల్ని పెట్టడాన్ని అలా పిలిచేవారంట. అంటే విచ్ ఇస్ సిమిలర్ టు గులాబ్ జామున్, కాకపోతే అది గులాబ్ జామున్ లాగా కాకుండా డిఫరెంట్ బ్యాటర్తో తయారు చేసేవాళ్ళంట. అండ్ ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చిందంట. గులాబ్ అంటే ఏమిటి అంటే, పర్షియన్లో గుల్ అంటేనేమో ఫ్లవర్, అండ్ అబ్ అంటేనేమో వాటర్. సో రోజ్ సెంటెడ్ సిరప్లో ఉండేటువంటి యూనో జామున్, మనకి జామున్ మనకు తెలిసిందే, దాని షేప్ కావచ్చు, దాని కలర్ కావచ్చు, సేమ్ మనకి గులాబ్ జామున్ దాని రిజెంబ్లెన్స్గా ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ యూనో సెంటెడ్ సిరప్, షుగర్ సిరప్లో ఉంచేటువంటి జామున్ని గులాబ్ జామున్ అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. అండ్ ఈ జామున్ ఏమో ముఘల్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఈ గులాబ్ రోజ్ సెంటెడ్ సిరప్ ఏమో పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అంట. ఓకే, అరబ్ ఇంకా పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఎస్, మనం ఇంకా గులాబ్ జామున్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాము ఇంకా చక్కటి పాట తర్వాత.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. 2:47 ఇన్ ది స్టూడియో క్లాక్ మనం మాట్లాడుకుంటున్నాము జష్నే హైదరాబాద్లో గులాబ్ జామున్ గురించి. అయితే మరి ఒకప్పటి ఈ పర్షియన్ ఇంకా అరబ్ స్వీట్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే గులాబ్ జామున్ యాక్చువల్గా చాలా ఎవాల్వ్ అయింది. ఒక మోడర్న్ ఫామ్ అనేది తీసుకుందంటే ముగల్ ఎరాలో మన ఇండియాలో ఎప్పుడైతే ఈ రాయల్ చెఫ్స్ కింగ్స్ని ఆకట్టుకోవడానికి ఆ జామున్ని కోయాతో, ఓకే మనకి మిల్క్ కోవా ఉంటుంది కదా మిల్క్ సాలిడ్స్, ఆ కోవా ఇంకా దాంట్లో కాస్త సాఫ్రన్, కాస్త ఇలైచి పొడి, ఓకే తర్వాత రోజ్ వాటర్ సిరప్, ఇలా ఎప్పుడైతే దాన్ని అప్గ్రేడ్ చేశారో ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద లగ్జూరియస్ డిజర్ట్స్ ఆఫ్ ద ఇంపీరియల్ కోర్ట్స్ అంట. సో అది ఒక సెలబ్రేషన్కి సింబల్ లాగా మారిపోయిందంట. ఎక్కడ పండుగలు జరిగినా, ఎక్కడ పోయిట్రీ రిసైటల్స్ జరిగినా, అంటే ఇట్లా పాడుకుంటారు కదా మనకి పద్యాలు కావచ్చు, లేకపోతే కోర్టులో జరిగే సమావేశాలకు కావచ్చు, మ్యూజికల్ గ్యాదరింగ్స్కి కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా అది అలాంటివి జరిగాయి అంటే అక్కడ గులాబ్ జామున్ ఉండాల్సిందే అంట. ఈ మొఘల్ చెఫ్స్ యొక్క టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక సన్నటి మంట పెట్టి ఈ రోజులో మనం యూజ్ చేస్తున్నాం కదా ప్రిసైజ్గా ఫ్రై చేయడము, దాన్ని ఇన్ని గంటల పాటు మంచి షుగర్ సిరప్లో మనం సోక్ చేయడము సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి, ఈ రోజైతే మనం ఏదైతే చూస్తున్నామో ఇది అప్పుడు మొఘల్ చెఫ్స్ వాళ్ళు డిజైన్ చేశారంట దీన్ని. సో అందుకే ఇప్పటికీ కూడా టైమ్లెస్ స్వీట్ ఏదైనా ఉంది, టేస్ట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామునే. అయితే ఈ గులాబ్ జామును ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క వేరియేషన్ లాగా, అంటే అప్గ్రేడేషన్స్ అంటారు కదా వాళ్ళ రీజియన్స్కి సంబంధించి, అట్లా జరిగిందంట. సో మరి ఆ రీజియన్ వేరియేషన్స్ ఏంటి అని అంటే చూద్దాం, ఇంకొక చక్కటి పాట తర్వాత చెప్తా, ఓకేనా, స్టే ట్యూన్డ్. అండ్ ఇలాంటి ఈ రీజియన్ వేరియేషన్స్లో కొన్ని మీకు అస్సలు నచ్చకపోవచ్చు ముందే చెప్తున్నా. సో ఎస్, ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్ లిస్నర్స్, వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకుంటున్నాము గులాబ్ జామున్ గురించి, జష్నే హైదరాబాద్లో. అండ్ గులాబ్ జామున్ ఓవర్ ద టైమ్ సౌత్ ఏషియాలో రీజనల్ వేరియంట్స్కి గురి కాబడింది. అంటే ఎవ్రీ రీజన్ వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని మార్చుకున్నారనమాట, కాస్త అంత డిఫరెంట్గా, యూనో. సో అలాగా బెంగాల్లో పంతువా అండ్ లేడీ కేని అనే పేరుతోని సేమ్ ఇలాగే గులాబ్ జామున్ లాగా తయారు చేస్తారంట. కాకపోతే ఆ బాల్ ఏదైతే ఉందో అది చెన్నతో తయారు చేస్తారంట, టు మేక్ ఇట్ మోర్ క్రీమియర్ టెక్స్చర్ అంట. ఓకే, తర్వాత మనకి కాలా జామున్ తెలిసిందే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ ద గులాబ్ జామున్. అది మంచి క్యారమలైజ్డ్ డార్క్ కలర్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది చాలా పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇది మనం ఊహించుకోలేని ఒక విషయం ఏంటంటే, గులాబ్ జామున్కి సబ్జీ అంట. ఓకే, గులాబ్ జామున్తో కర్రీ చేస్తారంట రాజస్థాన్లో. కాకపోతే అది స్వీట్గా ఉండదు, మామూలుగా కర్రీస్ లాగానే సేవరీ వర్షన్ అనమాట. మంచి స్పైస్డ్ టమాటో ఇంకా నట్ గ్రేవీలో ఆ జామున్ లాంటి దాన్ని వేస్తారంట. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ టేస్ట్, బట్ ఐఎమ్ నాట్ రెడీ టు ఈట్ ఇట్ బికాజ్ ఐ లవ్ మై ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ ఓన్లీ. తర్వాత మావా బట్టి అని మధ్యప్రదేశ్లో మాల్వా ఇంకా యూనో ఎక్కువ పెద్ద సైజ్లో చేస్తారంట, ఇంకొంచెం లెస్ స్వీట్గా చేస్తారంట.

దాన్ని కాకపోతే ఇది షుగర్ సిరప్ లో ఉంచరు, లో లైక్ ఇట్స్ లైక్ డ్రై స్వీట్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఆ తర్వాత ఆర్కోట్ మక్కన్ ఫెడ అని చెప్పేసి తమిళనాడులో చేస్తారంట. కర్ణాటిక్ నవాబ్స్ ఇన్స్పైర్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కలిపి తయారు చేస్తారంట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ గులాబ్ జామున్, అంటే కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ద ఆల్వేస్ ద విన్నర్ ఇస్ గులాబ్ జామున్ అని నేను చెప్తా. సో ఎస్, ఇది నీకు గనక బయట అవైలబుల్గా ఉంటే, ఓకే ఛాన్స్ ఉంటే మంచి లటుక్కన ఒక జాముని తీసుకోండి, గుటుక్కన మింగేసేయండి అబ్బా. ఓకే సో నేను చేస్తాను అదే, కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మీతో ఇంకా చాలా ముచ్చట్లు పెట్టాలి కదా, మంచి మంచి పాటలు వేయాలి కదా, అలాగనమాట. సో ఎస్, ఇంకా బోల్డ్ అని మాటలు పాటలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటితో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు ఐఎన్ఎస్ డేగా వద్ద ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ద్రౌపది ముర్ము గిరిజన విశ్వవిద్యాలయం మొదటి కాన్వకేషన్లో పాల్గొంటారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ అవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట తప్పు దారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఒక బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసా కూడా బహిరంగ సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని హెచ్ఎస్ఎస్సీలో ఎరోమార్ట్ హైదరాబాద్ 2026ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి ప్రారంభించారు. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొన్నారు.

తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో పేదల్ని బంది పెడుతూ ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇంతవరకు ధీరజ్ సేత్ ఆర్మీ ఉప సైన్యాధిపతిగా పనిచేశారు. 1986లో సైన్యంలో చేరారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక విద్యాభ్యసించారు. హర్యానాలోని హిసార్లో ఈ వేళ జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయనే పూర్తి సమాచారాన్ని అందించి ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ వేళ రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 316 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఎస్, నేను మీ ఆర్జే జ్యోతిర్మయ. మనం ఉన్నాము డబుల్ కా మీటాలో. సో ఎస్, డబుల్ కా మీటాలో వాట్ స్పెషల్?

రీసెంట్గా నేను ఒకటి చూస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే గ్లాసెస్ ఉంటున్నాయి, ఓకే, ఒక కంపెనీ గ్లాసెస్. అవి మనం ఎక్కువగా యూస్ చేసే సోషల్ మీడియా బ్రాండ్తో కొలాబరేట్ అయిపోయి ఆ గ్లాసెస్ పెట్టుకుంటే మనం మామూలుగా ఏం చెప్తే టేక్ అ పిక్చర్ ఆఫ్ దిస్ అంటే ఫోటో తీస్తుంది, లేకపోతే దీని గురించి ఏదైనా ఒక విషయం చూసి దీని గురించి నాకు చెప్పు ఈ మూవీ గురించి అని అంటే చెప్తుంది, లేకపోతే ఏదైనా టాపిక్ గురించి ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్ అని అంటే చెప్తుంది. అంటే దీస్ గ్లాసెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఏఐ సాఫ్ట్వేర్ విత్ దిస్ సోషల్ మీడియా అనమాట. సో లేకపోతే అప్లోడ్ మై పిక్చర్స్ అని కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఏం చెప్పినా కూడా చేస్తుంది అనమాట, లిటరలీ లైక్ బెటర్ దెన్ టైపింగ్ లాగా. కాకపోతే ఐ వాజ్ లైక్ ఆల్రెడీ జనాలందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో మనకు అసలు ప్రైవసీయే లేకుండా పోతుంది. రీసెంట్గా మనం చూసాం కదా, ఒక ఆవిడ మా ఇంట్లో ఇంత బంగారం ఉంది నేను ఇక్కడ దాచిపెడుతున్నాను అని చెప్పిందే కాక దాచిపెట్టి ఆ దొంగలు వచ్చారు అది ఎత్తుకొని పోయిన తర్వాత కూడా చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికి దొంగలు వచ్చారు, ఇలా వచ్చారు, ఇలా వచ్చి డోర్లు బద్దలు కొట్టారు, ఇలా తీసుకున్నారు, ఇదిగో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతోంది, ఇంతమంది పోలీసులు వస్తున్నారు అని కూడా చెప్తుంది అనమాట. లైక్ దేర్ ఇస్ లిటరలీ పీపుల్ ఆర్ నాట్ వాట్ వి సే, అసలు ప్రైవసీకి రెస్పెక్టే లేదు. అంటే మనకు కూడా కొంచెం ప్రైవసీ ఉండాలి అనేది లేనే లేదు. అది వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాలన్నా లేకపోతే వేరే మన గురించి మనం షేర్ చేసుకోవాలన్నా కూడా పీపుల్ ఆర్ లెస్ బోదర్డ్ అబౌట్ ప్రైవసీ దీస్ డేస్. సో అలాంటి టైంలో ఐ హర్డ్ అబౌట్ దిస్ టెక్నిక్ అనమాట, సారీ టెక్నాలజీ. సో ఎస్, ఈ టెక్నాలజీ గురించి మనం ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

Yes, welcome back, listeners. So, మనం మాట్లాడుకుంటున్నాము డబల్ కమిటాలో అబౌట్ దిస్ న్యూ టెక్నాలజీ విచ్ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ జస్ట్ ఇన్ అ కమాండ్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ టు ఓపెన్ యువర్ ఫోన్ ఆల్సో. సో మీకు ఎలా అనిపిస్తుంది టెక్నాలజీ? లైక్ ఇస్ ఇట్ లుకింగ్ లైక్ కూల్ టెక్నాలజీ విచ్ ఇస్ మోర్ హ్యాండ్స్ ఫ్రీ లాగా అనిపిస్తుందా? ఆర్ ఆర్ యూ రియలీ ఫీలింగ్ లైక్ మీ దట్ ఇంకా అసలు ప్రైవసీకి అసలు మీనింగ్ ఏముంది? బికాస్ సి ఇఫ్ సమన్ ఇస్ గోయింగ్ ఆన్ క్రాసింగ్ అ రోడ్ అండ్ సమన్ వాంట్ టు టేక్ యువర్ పిక్చర్ ఇన్ ఎనీ వే, ఇన్ ఎనీ అప్రోప్రియేట్ వే కావచ్చు, లేకపోతే వెన్ యూఆర్ ఇన్ అ బ్యాడ్ ప్లేస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఎవరైనా ఫోన్ తీసి ఇలా పెట్టినప్పుడు మనకి తెలుస్తుంది మోస్ట్లీ. సో వీ కెన్ ఏమంటారు వెళ్ళి మనం అడగచ్చు ఏ ఎందుకు ఫోటో ఇస్తున్నావు నన్ను అని చెప్పేసి. అండ్ సీక్రెట్ కెమెరాస్ అంటారా, అది మనకి అంత యాక్సెస్ ఉండకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. కానీ ఇలాగ మామూలు నార్మల్ గ్లాసెస్ లాగా ఉన్న వ్యక్తులు, గ్లాసెస్ లాగా ఉన్న వాటిని పెట్టుకొని దే కెన్ లిటరలీ గివ్ ద కమెంట్స్ దట్ లైక్ టేక్ అ పిక్చర్ ఆర్ టేక్ అ వీడియో ఆర్ డూ సంథింగ్ విత్ ద అదర్ పర్సన్స్ ఇమేజ్ అనేది కూడా మనం చెప్పొచ్చు. లైక్ యునో ఐ డోంట్ నో హౌ దిస్ టెక్నాలజీ ఈస్ గోన్ టేక్ ద మూవ్, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ థ్రెట్. మనం సినిమాలకి వెళ్తాము, సినిమాలకి వెళ్ళినప్పుడు పైరసీ చేయకూడదు అనేది మనకు రాసుంటుంది. లైక్ యునో ఈవెన్ దే హ్యావ్ కెమెరా, సీక్రెట్ కెమెరాస్, అండ్ ఎవరైనా ఫోన్తోని మనకి వీడియో తీసినా ఇదంతా తీసినా కూడా మనకి తెలిసిపోతుంది. ఓకే, బట్ వాట్ ఇఫ్ దీస్ టైప్ ఆఫ్ యునో ఇలాంటి స్పెడ్స్, గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళి మనం మూవీ థియేటర్లో కూర్చొని ఓకే మేటా ప్లీజ్ రికార్డ్ దిస్ మూవీ అని చెప్పేసి ఆ ప్రింట్ని తీసుకొని వచ్చి మనము ఆన్లైన్లో పెట్టచ్చు కదా. లైక్ సో ఇట్స్ వెరీ మచ్ ఈజీ టు రికార్డ్ ఆర్ టు టేక్ అ ఫోటో ఆఫ్ ఎనీథింగ్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్ పర్సన్ అనమాట. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ టు గో రాంగ్ అబౌట్ దిస్ సో అని నాకు అనిపిస్తుంది. And I don't know how many people are being cool with this type of technologies. Chuda mundu mundu em avutho, but I have a very bad feeling about this. Okay, so yes, inka man bold vishayalu manam maatladukundamu, inka chakkat paatlu vastunnayi mi andarikosam, stay tuned.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Yes, a beautiful song from Jersey movie లోనుంచి విన్నారు. అండ్ టాకింగ్ అబౌట్ ద సాంగ్, ఈ సాంగ్ పాడింది అనిరుద్ధ్ రవిచందర్ ఆల్మోస్ట్ అందరికీ. ఓకే, మ్యూజిక్ లవర్స్ అందరికీ, ఆయన వాయిస్ ఫేవరెట్ అయిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు అనిరుద్ధ్ వాళ్ళ, యూనో, ఒక అంకుల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, లైక్ హీ విల్ బీ గెటింగ్ మ్యారీడ్ సూన్ అని చెప్పేసి చెప్పారనమాట. ఫర్ సమ్వన్ హూ ఈస్ ఫేమస్ ఫ్రమ్ ఆర్ హైదరాబాద్ ఓన్లీ. సో ఎస్, మేబీ కంగ్రాచులేషన్స్ ఆర్ ఇన్ ఆర్డర్ ఐ గెస్. సో గర్ల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం హర్ట్ అవుతారు. దర్ ఈస్ అ డిఫరెంట్ చామ్ ఇన్ అనిరుద్ధ్ తెలుసా? యాక్చువల్గా అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా తనని బక్కోడా బక్కోడా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. కానీ దానికి అఫెండ్ అవ్వకుండా ఎంచక్కా తను ట్వీట్స్ చేసేటప్పుడు, తను సోషల్ మీడియాలో పోస్ట్లు వేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ మీ బక్కోడు అని చెప్పేసి పెడతాడనమాట. లైక్ హీ సో ఓన్డ్ ద నేమ్ ద ఫ్యాన్స్ గేవ్ హిమ్. ఇట్స్ లైక్ యునో, ఇట్స్ ప్యూర్ లవ్. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ అనిరుద్ధ్స్ మ్యూజిక్ అండ్ హిస్ వాయిస్ ఆల్సో. ఓకే, మ్యూజిక్ ఉన్నా పాట ఉన్నా ఐ విల్ బి, ఇస్ దర్ ఎనీ ఫ్యాన్? ఎస్ సార్, ఐఎమ్ హియర్ అన్నట్టుగా చెప్తాను. సో ఎస్, ఇంకా బోల్డ్ అన్ని పాటలు వస్తున్నాయి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మరొక అనురుద్ధ పాట.

Yes, welcome back, listeners. 3:48 in the studio clock. Manamunamu double committee lo. And you know what? Iroju June 30. There are actually so many importance for this day anmata. So today is International Day of Parliamentarism anmata. To every year June 30 na International Day of Parliamentarism anedi jarukuntaru. So why? Anante parliaments, there is a వెరీ ప్రామోనియంట్ రోల్ ఫర్ దిస్ పార్లమెంట్స్ అనమాట. ఒక గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీని, హ్యూమన్ రైట్స్ని అండ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ని చూపిస్తుంది ఒక పార్లమెంట్. సో అలాగే వరల్డ్ వైడ్గా జరిగే గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీస్ కావచ్చు, ఇవన్నీ హానర్ చేయడానికి మనం ఈ రోజుని పార్లమెంటరీ సిస్టమ్ అనే దాన్ని మనము హైలైట్ చేస్తూ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అనేది జరుపుకుంటాం అన్నమాట. సో ఇట్స్ ఆల్రెడీ యూనో ఈ రోజుని మరి ఎవరు పెట్టారు అనంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనే దాంతో ఇది కోయిన్సైడ్ అవుతుందంట జూన్ 30, 1889. సో అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ యూనో ఎందుకు మన ఈ రోజున ఎందుకు చూపి అంటే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే టు మేక్ ద పీపుల్ నో అబౌట్ ద పార్లమెంటరీ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు. లేకపోతే చాలామంది డిబేట్స్ కండక్ట్ చేస్తారు స్టూడెంట్స్కి, లేకపోతే ఇట్లా పార్లమెంటరీ ఎలా జరుగుతుంది, ఓకే హౌ పీపుల్ ఆర్ యునో హౌ పీపుల్ స్పీక్ అబౌట్ ద పీపుల్ అండ్ ద హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మాక్ డ్రిల్స్ జరుగుతాయి చాలా ప్లేసెస్లో యూనో. అండ్ దీనికి సంబంధించిన ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి, వెబినార్స్ ఉంటాయి ఆన్ పార్లమెంటరీ గవర్నెన్స్ మీద. సో ఎస్, దట్ ఈస్ అబౌట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం. అండ్ టుడే ఇట్ ఈస్ ఆల్సో అ డే ఆఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అంట. ఓకే, సో వాట్ ఈస్ ఇట్ ఆస్ట్రాయిడ్ డే అని అంటే, సో హౌ ఇంపార్టెంట్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఇన్ ఆర్ సోలార్ సిస్టమ్. ఒకవేళ అవి వచ్చి మన అర్త్కి గుద్దుకుంటే, లేకపోతే తాకినా, లేకపోతే ఏం చేసినా, వాట్ ఆర్ ద పొటెన్షియల్ రిస్క్, ఇవన్నీటి గురించి పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి టుడే ఇస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. అండ్ ఎందుకు అని అంటే 1908లో టుంగ్సుకా ఈవెంట్ అని ఒకటి అక్కరైందంట సైబీరియా రష్యాలో. సో ఒక మెటియోర్ అనేది ఎయిర్ బర్స్ట్ అవ్వడం వల్ల 2150 కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది స్వీప్ అయిపోయిందంట. సో ఆన్ దట్ అకేషన్ ఈ రోజుని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అని కూడా సెలబ్రేట్ చేసుకొని దాని అవేర్నెస్ అనేది మనం పెంచుకోవచ్చు, యూనో పెంచుకోవడానికి ఇలాంటి ఒక డేని వాళ్ళు పెట్టారు. సో ఎస్, అండ్ అఫ్ కోర్స్ టుడే ఈజ్ 9th యానివర్సరీ ఆఫ్ జిఎస్టీ అనమాట. 2070లో ఈ జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు వరకు ఈ ట్యాక్స్ అనేదానికి డెఫినెట్గా ఉంది, బట్ దేర్ ఈజ్ అ మోర్ ఏమంటారు మోర్ క్లియరర్ పిక్చర్ వాట్ ఈస్ అ సిజిఎస్టీ, వాట్ ఈస్ అ ఎస్జిఎస్టీ అండ్ వాట్ ఈస్ అ

కలెక్టివ్ జిఎస్టి ఇదంతా ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది దీనివల్ల. ఓకే, సో ఎస్, ఇంకా మనం బోల్డ్ విషయాలు మనం మాట్లాడుకుందాము. బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటకం వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
1: ఇప్పుడు ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫీజు రీయింబర్స్మెంట్ పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని తీసుకొచ్చిన జీవో 9లోని 4 నిబంధనలపై స్టే కొనసాగుతుంది. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే ప్లాన్ నాన్ ప్లాన్ కింద 7110 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ ప్రమాదానికి 7 పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం, కంపెనీ నిర్లక్ష్యం వల్ల 54 మంది అమాయక కార్మికులు సజీవ దహనమయ్యారని విమర్శిస్తూ 2025 జూన్ 30 తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజును పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా ఎరువుల కోటాను కేటాయించేలాగా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి 11,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణను రేపటి నుంచి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని పక్తియా కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.

బాడీని పద్ధతిలో ఉంచుకోవడానికి చాలా చాలా యునో వేస్ ఉన్నాయి. ఓకే, అందులో చాలామంది జిమ్కి వెళ్తారు, ఓకే, చాలామంది డ్యాన్స్ చేస్తారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా కూడా యోగా అనేది ఒక ట్రెడిషనల్ అండ్ సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ వెరీ వెరీ ఓల్డ్ డేస్ అనమాట. యాక్చువల్గా ఇండియన్ ట్రెడిషనల్ ఫిట్నెస్ రిజీమ్ ఏది అని అంటే మన ఋషులు కావచ్చు, లేకపోతే బ్రాహ్మిన్స్ కావచ్చు, లేకపోతే యూనో వీళ్ళందరికీ ఇట్స్ నాట్ ఓన్లీ అ ఫిజికల్ ఫిట్నెస్ రిజీమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ మెంటల్ ఫిట్నెస్ రిజీమ్ అని చెప్పేసి మన యోగా అనేది ప్రూవ్ చేసింది. అండ్ ఇట్ బికేమ్ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ఐకాన్ కూడా. యోగా అని అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ. అయితే మన ట్రెడిషనల్ ఇండియాలో పుట్టినటువంటి యోగా, ఓకే, మనమే తెలుసుకోవడానికి చాలా చాలా రోజులు పట్టింది. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా తర్వాత మనం ఎవ్రీ ఇయర్ దాని గురించి తెలుసుకుంటున్నాం, దాని గురించి చేస్తున్నాము. అండ్ కొంతమంది ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసినా కూడా ద అవేర్నెస్ లేకపోతే దానికి రావాల్సినంత గుర్తింపు ఈ మధ్యలో వచ్చింది అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఇట్ బికమ్ అ గ్లోబల్ రికగ్నిషన్. ఇప్పుడు యోగా అనేది ఇంటర్నేషనల్ ఫిట్నెస్ రెజీమ్గా చూడబడుతుంది. లైక్ ఇట్ గాట్ అ వెరీ గ్లోబల్ రికగ్నిషన్. సో హౌ డిడ్ అవర్ ట్రెడిషనల్ ఇండియన్ యోగా బికేమ్ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ రెజీమ్ అనేది, దానికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ మేడ్ ఇట్ సో హిట్ ఇన్ యునో ఆల్ ద కంట్రీస్ అనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ హౌ వీ షుడ్ బీ ప్రౌడ్ అబౌట్ అవర్ ఓన్ యునో యోగా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంకో చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్, అండ్ వీఆర్ ఇన్ ఫిట్ ఇండియా. సో యాక్చువల్గా ఫిట్గా ఉండడానికి, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయడానికి కావచ్చు, లేకపోతే

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనము ఫిట్ ఇండియాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము మన భారతీయ యోగా ఎలాగ ఇంటర్నేషనల్గా ఎదిగింది అనే దాని గురించి. సో ఎప్పుడైతే యోగాకి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చిందో, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా డేగా రికగ్నిషన్ అనేది వచ్చిందో, అప్పటి నుంచి అన్ని కంట్రీస్ కూడా అసలు ఏంటి దీనికోసం ఒక డే పెట్టారు అని, అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి తెలుసుకోవడం మొదలుపెట్టారు, దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ దానిలో ఉన్న పాజిటివిటీస్ ఏమిటి అనేవి చూడడం మొదలుపెట్టారు. లైక్ ఇట్ గాట్ సో మచ్ ఆఫ్ విజిబిలిటీ అండ్ పార్టిసిపేషన్, అంటే ఎవ్రీ పర్సన్ కూడా ఓకే లెట్ అస్ ట్రై దిస్ టైప్ ఆఫ్ ఫిట్నెస్. ఇంక ఫిట్నెస్లో చాలా రకాలు ఉన్నాయి మనకి, స్ట్రెంత్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫిట్నెస్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అండ్ అందులో అన్నీ ట్రై చేసిన వాళ్ళకి లెట్ అస్ ట్రై దిస్ ఆల్సో అనే ఒక పార్టిసిపేషన్ చేయాలన్న కుతూహలం కావచ్చు, విజిబిలిటీ కావచ్చు, ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, కమర్షియలైజేషన్ వల్ల కూడా ఇది ఇంటర్నేషనల్గా బాగా ఖ్యాతి చెందింది. అంటే ఎలాగ అంటే ఫిట్నెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది గ్లోబల్గా యోగాని సొంతం చేసుకోవడానికి ట్రై చేసింది. లైక్ ఇట్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్, దానికి యోగా కోసం సంబంధించిన సెపరేట్ డ్రెస్సెస్ కావచ్చు, లైక్ సెపరేట్ లెగ్గింగ్స్ అండ్ గర్ల్స్కి అయితే కూడా అలాంటి డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే ఆ యోగా మ్యాట్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కమర్షియల్గా చూపించడం స్టార్ట్ చేశాయనమాట. అండ్ దిస్ హ్యాజ్, అంటే ఒక ఫ్యాన్సీ యోగా స్టూడియో స్టార్ట్ చేయడము, లేకపోతే అదొక వెల్నెస్ సెంటర్గా చూపించడము, లైక్ ఒక బిజినెస్ స్ట్రాటజీ అనేది పెరిగిపోయింది. దానివల్ల కూడా మనకి ఈ యోగాకి గుర్తింపు అనేది చాలా ఎక్కువగా వచ్చింది. సో ఇంకా మరి యోగా గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము మరి కాసేపట్లో. ఇంకా చక్కటి పాటలు వస్తున్నాయి మీ అందరికోసం, స్టే ట్యూన్డ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్ ఇండియా గురించి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఫిట్ ఇండియాలో మరి యోగా గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే యోగా గురించి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డే అనే దానికి ఒక గుర్తింపు వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రపంచమంతా యోగా యొక్క హెల్త్ బెనిఫిట్స్ మీద అవేర్నెస్ పెరిగిందనమాట. ఎలాగా అది స్ట్రెస్ రిడక్షన్ చేస్తుంది అండ్ మెంటల్ క్లారిటీని ఎలాగా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే దాంతోపాటు ఫిజికల్గా కూడా ఎలాంటి వారికైనా ఎలాంటి యూనో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ హ్యావింగ్ ఫిజికలీ ఆల్సో దెర్ ఈస్ ఆల్వేస్ వన్ సొల్యూషన్ ఇన్ యోగా. అండ్ ద మోర్ బాడీని మనము ఎంత స్ట్రెచ్ చేయగలుగుతాము అండ్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఎవ్రీ పోజ్ ఆఫ్ యోగా అనేది అవేర్నెస్ అనేది చాలా పెంచింది. అది కాక కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఈ యోగా ఏదైతే ఉందో మన ఏన్షియంట్ ఇండియాలో పుట్టింది అండ్ దాన్ని మనము లెవరేజ్గా తీసుకొని వీ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ ఇట్. లైక్ ఎవరు చేశారు దీన్ని, ఎలాగ

వచ్చింది ఇది, వాట్ ఆర్ ద ఏమో దాని బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే ద ఎఫర్ట్స్ కావచ్చు అది నేర్చుకున్న తర్వాత. వన్స్ యు ఆర్ యునో, ఎవరైనా కూడా ఒకసారి యోగా చేయడం స్టార్ట్ చేస్తే దే ఆర్ వెరీ హార్డ్ టు క్విట్ ఇట్. ఓకే, మిగతా ఫిట్నెస్ లేకపోతే ఫిట్నెస్ ఇవన్నిట్లు ఏదో ఒక టైంలో మనము ఎక్కడో ఒక దగ్గర ఆపడమో ఇట్లాంటివి చేసి ఉండొచ్చు, కానీ ఒకసారి గనక యోగా స్టార్ట్ చేస్తే గనక దాన్ని మనం ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. యూనో, సూర్య నమస్కారాల దగ్గర నుంచి, యోగా పోసెస్ దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి, ప్రాణాయామం దగ్గర నుంచి, వాట్ ఎవర్ ఏజ్ యు ఆర్, వాట్ ఎవర్ హెల్త్ యు హ్యావింగ్, అండ్ ఇఫ్ యు ఆర్ అ మేల్ ఆర్ అ ఫీమేల్, ఇఫ్ యు ఆర్ యంగ్ ఆర్ ఓల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ సెట్ ఆఫ్ యునో, పిల్లలకి వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేయడానికి, వాళ్ళు కామ్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ ఉన్నాయి, మెడిటేషన్స్ ఉన్నాయి. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, వాళ్ళ మజిల్స్ అనేది యునో ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, వాటి కోసమని బోలెడన్ని మనకి యోగా పోజెస్ ఉన్నాయి. సో ఇలా కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఎవరికి కావాల్సిన సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ యోగాలో వాళ్ళకి ఉన్నాయి. సో దీనివల్ల కూడా దీనికి గుర్తింపు చాలా పెరిగింది. అండ్ ఇంకా మనం యోగా గురించి మాట్లాడుకుందాం, ఎలాగ ఇది గ్లోబల్గా ఇంత గుర్తింపు తెచ్చుకుంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏ బ్రదర్, రాపమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజ్నర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం, రంగులమయం. 4:53 ఇన్ ద స్టూడియో క్లాక్. నేను మీ ఆర్జే జ్యోతిర్మయ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిట్ ఇండియాలో యోగా ఎలాగా గ్లోబల్ రికగ్నిషన్ని పొందింది అని. అండ్ మనం అనుకున్నట్టు యోగా అనేది మామూలుగా ఎక్సర్సైజ్ లాగానో లేకపోతే మెడిటేషన్ లాగానో ఇలా మాత్రమే ఉండిపోలేదు. యోగా ఒక గ్లోబల్ మార్కెట్ని క్రియేట్ చేసింది. అండ్ ఆ గ్లోబల్ మార్కెట్ గ్రోత్ వల్ల కూడా యోగా అనేది ఇంటర్నేషనల్గా గ్లోబల్ రికగ్నిషన్ అనేది తెచ్చుకుంది. లైక్ మనకి ఎవ్రీ ఇయర్ యోగా యొక్క గ్రోత్ రేట్ అనేది 9%గా పెరుగుతూ వస్తుందంట. అండ్ దీనివల్ల గ్లోబల్ ప్రెజెన్స్ కావచ్చు, కమర్షియల్ పొటెన్షియల్ కావచ్చు, ఇలా చాలా చాలా పెరుగుతున్నాయి. అండ్ you know, whatever the reason may be, we have to be very very proud that our own ancient fitness regime anedi international ga paaki poyindi and everyone is recognizing it, but still ఇంకా మన దగ్గర కొంతమంది దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయడానికి చెయ్యని వాళ్ళు ఉన్నారు, చేయడానికి రెడీగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఐ లిటరలీ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు అట్లీస్ట్ ఒక్కసారన్నా లైఫ్లో యోగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనేది నా పర్సనల్ చాయిస్, బికాజ్ ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ యువర్ బాడీ కావచ్చు, ఆఫ్ యువర్ మైండ్ కావచ్చు. ఇట్ గివ్స్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కూడా అంటాను నేనైతే. సో ఎస్, దిస్ ఇస్ హౌ యునో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ విచ్ మేడ్ యోగా a global recognition brand ani cheppukochu. And oka spiritual practice daggara nunchi oka global fitness brand avadaniki inni kaaranalu todpaddayanta. So yes, inka manam bold ani vishayalu manam maatladukundamu, inka chakkati paatalu vastunnayi, so stay tuned.

ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಾಂಗ್ ವಿನ್ನಾರು ಫ್ರಮ್ ದ ಮೂವಿ ಭೀಷ್ಮ ಆ್ಯಂಡ್ ಪಾಡಿಂದಿ ಧನುಂಜಯ್ ಆ್ಯಂಡ್ ಅಮಲಾ ಚೇಬೋಲು ಇಹಿ ಹಿಹಿ ಅಂತ ನವ್ವಿಂದು ಕದಾ ಅಮ್ಮಾಯಿ ಅಮಲಾ ಚೇಬೋಲು ಅನ್ನಮಾಟ ಲಾಸ್ಟ್ಗೆ. ಸೋ ಎಸ್, ದಿಸ್ ಇಸ್ ಅಬೌಟ್ ಫಿಟ್ ಇಂಡಿಯಾ. ಆ್ಯಂಡ್ ಇಪ್ಪುಡು మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత మనం అన్ని కొత్త కొత్త పాటలు వినబోతున్నాం అన్నమాట. సో ఎస్, స్టే ట్యూన్డ్ ఫర్ ద న్యూస్ అండ్ ఆఫ్టర్ దాట్ బ్యూటిఫుల్ ట్రాక్స్, న్యూ సాంగ్స్. ఓకే, స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షం విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణను రేపటి నుంచి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. సింగరేణిలో 40,00,000 టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహించుకుంటున్నారని, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారన్న గ్యారంటీల గారడీ చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముక్కు నేలకు రాయాలని విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. సోమవారం వరకు మధ్యంత ఉత్తర్వులు కొనసాగుతాయి. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని తీసుకొచ్చిన GO 9లోని 4 నిబంధనలపై స్టే కొనసాగనుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈవేళ రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: Yes, welcome back listeners, 512 in the studio clock me Rintunaru Akashwani FM Rainbow 101.9 Rainbow adds colors to your life. Aithe manam Telangana gurinchi manam inta goppaga cheptunnam kada, every person who has born and brought up here feels that pride. Okay, aithe mana bhash meeda manaki enta idunna kuda

వీ నెవర్ క్రిటిసైజ్ అదర్ పీపుల్. లైక్ మన హైదరాబాద్కి కావచ్చు, లేకపోతే మన దగ్గర బోలెడంత భాషల మంది వస్తూ ఉంటారు. ఓకే, లైక్ తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, ఓకే రాజస్థానీ కావచ్చు, ఒడియా కావచ్చు, బోలెడంత మంది ఇక్కడికి బతుకు తెరుగు కోసం వస్తూ ఉంటారు. అది సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా కావచ్చు, లేకపోతే రోజు కూలి పని చేసుకునే వాళ్ళైనా కావచ్చు. దిస్ సిటీ హ్యాస్ సో మెనీ పీపుల్ విత్ సో మెనీ డైవర్స్ లాంగ్వేజెస్ అండ్ సో మెనీ డైవర్స్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. చాలా మనం ఏ రోజు కూడా, యునో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ బేస్డ్ ఆన్ బెంగళూరు పీపుల్, దట్ బెంగళూరులో ఉన్న వాళ్ళు బెంగళూరు కన్నడనే మాట్లాడాలని చాలామంది చాలా గొడవలు చూసాం మనం సోషల్ మీడియాలో. బట్ వీ నెవర్ డిడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ వీ ఆర్ వెరీ వార్మ్ పీపుల్. ఇక్కడ తెలంగాణలో మనము అందరినీ ఆదరిస్తాము, అందరినీ మన వాళ్ళు చేసుకుంటాము. అలాంటిది యునో తెలంగాణ యాస డిఫరెంట్గా ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది, కానీ మరీ అర్థం కానంతగా ఉండదు. అండ్ అర్థం కాకపోయినా కూడా ఎవరికైనా ఐ థింక్ దే కెన్ టేక్ అ లిటిల్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే తమిళ్ సినిమాలు, మలయాళం సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, ఇంకా స్పానిష్ సినిమాలు కూడా ఓటీటీలో సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తున్న రోజుల్లో ఐ థింక్ యు మే నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, ఇలాంటి రోజుల్లో వేర్ లాంగ్వేజ్ ఈజ్ నో బ్యారియర్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సినిమా, ఇడుపు కాయదం సినిమా గురించి కొట్టుకుంటున్నారు జనాలు. లైక్ యూనో ఆంధ్ర పీపుల్ ఇలా అంటున్నారు, లేకపోతే తెలంగాణ లాంగ్వేజ్కి సబ్ టైటిల్స్ ఉన్నాయా అనే ఒక కామెంట్ దగ్గర నుంచి వచ్చిందనమాట ఇదంతా. ఎందుకు అంత కామెడీ మన లాంగ్వేజ్ మీద? ఇట్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్ హియర్. ఓకే, మనది భాష కొంచెం, యాస కొంచెం డిఫరెంట్గా ఉన్నా దెర్ ఈస్ నథింగ్ రాంగ్. దిస్ లాంగ్వేజ్ ఈజ్ అవర్ ప్రైడ్, తెలంగాణ ప్రైడ్. ఓకే, మా గర్వం, మా భాష. ఓకే, మీ దగ్గర కూడా చాలా, యూనో దేర్ ఆర్, యాజ్ ఐ సెడ్, దేర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. ఓకే, దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ క్రిటిసైజేషన్. అంటే మనము ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడానికి మనకు హక్కే లేదు. వీఆర్ జస్ట్ అ మియర్ యూనో హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ ఇన్ దిస్ ఎరా, అంతే. మనం ఈ భాషని కనిపెట్టలేదు, మనం ఈ ప్రాంతాన్ని కనిపెట్టలేదు, మనము గొప్ప గొప్ప పనులు ఇంకా ఏమీ చేయలేదు అంతగా. వీఆర్ జస్ట్ లివింగ్ దిస్ లెజెండరీ ప్లేస్. ఓకే, ఇన్ దిస్ లెజెండరీ ప్లేస్ అండ్ వీఆర్ ఏమంటారు, వీ హ్యావ్ టు ప్రౌడ్లీ సే దట్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఎరా. ఓకే, అలాంటిది ఇప్పుడు కూడా భాష గురించి చెప్పి అన్నెసెసరీ కామెంట్స్ చేయడము, అన్నెసెసరీ యూనో సోషల్ మీడియా ఫైట్స్ రేకెత్తించడం అనేది హౌ సిల్లీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యు ఆర్, ఫ్రమ్ వేర్ యు ఆర్, బట్ నెవర్ క్రిటిసైజ్ ద అదర్ పర్సన్. దే హ్యావ్ దేర్, వాళ్ళకి ఒక వార్మ్త్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రైడ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఓన్నెస్ ఉంటుంది. వాళ్ళ రీజియన్ కావచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ కావచ్చు, దే ఫీల్ లైక్ హౌ వీ ఫీల్ అబౌట్ మదర్, దట్ ఈస్ హౌ వీ ఫీల్ అబౌట్ అవర్ ల్యాండ్, లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెవర్ క్రిటిసైజ్ అదర్ పీపుల్. మీ లాంగ్వేజ్ మీద, మీ రీజన్ మీద మీకు గర్వం ఉండొచ్చు, ఓకే ప్రేమ ఉండొచ్చు, కానీ అది వేరే దాని మీద హేట్రెడ్గా మాత్రం ఎప్పుడూ కన్వర్ట్ అవ్వకూడదు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అవర్ పీపుల్, ద పీపుల్ హూ లివ్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఆ తెలంగాణ పీపుల్ కావచ్చు, ఎవరు వచ్చినా, ఏ భాష వాళ్ళు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ వామ్త్తో వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళని ఓన్ చేసుకొని ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం తప్ప మనం ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ ప్లీజ్ ట్రై టు బీ లైక్ దట్. డోంట్ క్రిటిసైజ్ అదర్ పీపుల్ ఆర్ అదర్ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, లెట్స్ బీ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. ఎస్, ఇంకా బోల్డ్ అని మాటలు పాటలు మీ అందరి కోసం వస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
3: చెప్పనులే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడపకలే, చిన్నగా రాసుకో.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. రాజు వర్డ్స్ రాంబాయ్ మూవీలో నుంచి చక్కటి పాట విన్నారు. యాక్చువల్గా రీసెంట్గా ఇంకో కాంట్రవర్సీ వస్తుంది ఈ సినిమా హీరో దగ్గర నుంచి. అయితే మామూలుగా సమ్ డెలివరీ బాయ్ హ్యాస్ డెలివర్డ్ సమ్ రాంగ్ థింగ్స్, ఓకే, రాంగ్ ఆర్డర్ ఆర్డర్ మిక్సప్ చేసేసి వీళ్ళకి ఇచ్చేసింది అనమాట, ఓకే, ఈ హీరోకి. దిస్ హ్యాస్ దిస్ వీడియో హ్యాస్ గాన్ సో వైరల్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్ టు వాచ్. ఓకే, సి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ డూ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ హ్యూమన్స్ కాబట్టి అండ్ ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ విత్ ద డెలివరీ పీపుల్ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. ఓకే, మిస్టేక్ చేయడం అనేది మానవ సహజం. సో ఇట్ మే బీ అ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ మే బీ లేకపోతే అర్జెన్సీ కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేర్ వాజ్ అ రాంగ్ డెలివరీ అండ్ వీ డోంట్ నో వాట్ ద కాంటెక్స్ట్ హ్యాపెండ్. ఓకే, అక్కడ ఏం జరిగింది, ఏం డెలివరీ రాంగ్ వచ్చింది అనేది మనకు తెలియదు. కానీ వీఆర్ సీయింగ్ అ వీడియో వేర్ ద దిస్ మూవీ హీరో ఇస్ హిట్టింగ్, ఓకే, కొడుతున్నాడు డెలివరీ బాయ్ని, కొట్టడానికి వస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ ఏమో ఆపుతున్నాడు స్టెప్స్ మీద నుంచి దిగుతూ అండ్ దే హ్యావ్ యూస్డ్ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ చాలా అగ్రెసివ్గా కొట్టడానికి వస్తున్నాడు. ఈ డెలివరీ బాయ్ ఏమో వీడియో తీస్తున్నాడు అనమాట, నేను రాంగ్ డెలివరీ ఇచ్చాను, వీళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు అని చెప్పేసి. సో వాట్ ఐ హ్యావ్ పర్సీవ్ ఫ్రమ్ దిస్ వీడియో ఇస్, సి మేబీ తను రాంగ్ ఇచ్చి ఉండొచ్చు, ఎవరైనా మనకి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనకి రాంగ్ డెలివరీ ఫుడ్ కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కూడా అఫ్ కోర్స్ వీ విల్ బీ యాంగ్రీ, మనకి కోపం వస్తుంది, విపరీతంగా కోపం వస్తుంది. యూ హ్యావ్ రైట్ టు బీ యాంగ్రీ వెన్ యు ఆర్ నాట్ డెలివర్డ్ ఫర్ వాట్ యూ పెయిడ్, ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్. కానీ even the delivery person is just a person, is a human being. There is no right for us to use abusing language gaavachu lekapothe to do physical assault gaavachu. We don't have any right. మీరు ఎంత పెద్ద తోపైనా, లేకపోతే మీకు ఎన్ని ఆస్తులున్నా, లేకపోతే మీకు ఎన్ని పదవులున్నా, ఎంత పరపతి ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ నో రైట్ to physically or mentally abuse another person. If you have any problem, raise a complaint. Okay, tanana akkadne pettukoni complaint raise cheyandi, refund iskondi, lekapothe inkedanna cheyandi. Okay, but this physical and verbal abuse is not at all acceptable and still people who are in

సమ్ రెప్యూటెడ్ రోల్స్ ఆర్ లిటిల్ బిట్ ఫేమస్, దే హ్యావ్ టు లుక్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి దీని గురించి, బికాజ్ పీపుల్ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ టై దీస్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మన ఇండియాలో హీరోలని హీరోల్లాగా చూడరు, ఓకే, లిటిల్గా సమ్ రోల్ మోడల్స్ లాగా చూస్తారు. సో అలాంటప్పుడు యూ క్యారీ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్, ఈవెన్ అవుట్ సైడ్ ద ఫిలిం అండ్ ఇన్సైడ్ ద ఫిలిం ఆల్సో. సో అలా చేసి ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అన్నమాట. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఇస్, హౌ మచ్ ఎవర్ యాంగ్రీ యు ఆర్, దేర్ ఈజ్ అ మీడియం యూ కెన్ షో ఇట్. ఓకే, కోపం చూపించవచ్చు, లేకపోతే తన రేటింగ్ తగ్గించవచ్చు, లేకపోతే తనకి మనీ కట్ చేయమని చెప్పచ్చు, ఇంక ఎన్నో రకాలుగా చేసి ఉండొచ్చు. బట్ ద అబ్యూజ్ అనేది, ఈవెన్ దో ఒకవేళ డెలివరీ బాయ్ రాంగ్గా బిహేవ్ చేసినా కూడా, దెర్ ఈజ్ నో రైట్ ఫర్ యూ టు అబ్యూజ్ హిమ్ ఫిజికలీ అండ్ వర్బలీ ఆల్సో. సో ఇది ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ ఎస్, దిస్ ఈస్ మై టేక్ ఆన్ ద ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్. ఇంకా బోల్డ్ అని మంచి మంచి పాటలు వస్తున్నాయి మీ అందరి కోసం, సో స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ.

ఎస్ లిజనర్స్, 5:43 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఎస్, ఇంతటితో మన టైం అయితే అయిపోయింది అనమాట. సో ఎస్, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ నైస్ టాక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ విచ్ ఐ గెస్. సో నేనైతే మీకు బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది, కానీ ఇంకా చాలా పాటలు మాటలు అయితే మన నెక్స్ట్ రాజ్యం మన కోసం తీసుకొస్తున్నారనమాట. సో అప్పటిదాకా వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్. This is RJ Jyotirmayi signing off officially. Stay tuned.

ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో గృహహింస నుండి మహిళలని సంరక్షించుకోవడం అనే అంశం మీద అడ్వకేట్ డాక్టర్ టి విజయ్ భాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త కార్యవర్ధి గోపిశెట్టి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహ హింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దాని లోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటికి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహ హింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాడికి ఆ కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళని పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట.

0: వ్యక్తులు దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
1: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు. చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
0: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు.

0: ఉండే మహిళ కూడా ఉంటారు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చు అండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు, కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహహింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహహింసలపు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కోసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడున్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, లేక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహహింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయంలో అంటే ప్రతి జిల్లా కలెక్టర్ ఆ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి లేకపోతే కారు కొనివ్వండి లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి. ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది, అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుంది అన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సౌవిధ్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారి ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ, ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళ చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిపేది ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశసేవ అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా, ఇమీడియట్గా వారికి న్యాయపరమైన సేవలు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షాలు అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం, తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్ సగం సివిల్, కానీ చట్ట

0: కార్మిక పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణంగా ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని అంటే, సివిల్ మ్యాటర్ చేయకూడదు అది వాస్తవమే, మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్ ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ తర్వాత కోర్టు వరకు వెళ్ళడం, తర్వాత ఇదే పిలిపించడం, మాట్లాడడం ఇవన్నీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరెవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ గృహహింస గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువులు కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే దానికి ఏమైనా,
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్. అలాగే ఆర్థిక సహాయం, మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందవచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానైనా రక్షణ ఉత్తర్వులు కానీ తర్వాత నివసించే హక్కు, అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ ఆ బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారని ఇది లేదు, తర్వాత పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట. అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు. అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, అందరు ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ ఇంటికి కావాల్సిన కరెంట్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి, అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతనిది తీసుకెళ్ళి, ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను, తర్వాత ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు, ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతనిది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్ సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టుగా వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట, ఉంది వాటి ఏమని చెప్తారు తప్పించి. అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే, అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు,
1: హక్కులు స్పష్టంగా వెలువించారు
0: ఇక్కడ, చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అవి మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది వారు పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేదా సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటనేది. ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం, అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని ఇచ్చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తర్వాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తర్వాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: వెల్ ఫ్రెండ్స్, టెక్నాలజీ అలా అలా అప్డేట్ అవుతున్న కొద్దీ యువతలో కూడా ఆ టెక్నాలజీ అప్డేషన్ ఉంటేనే జాబ్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయన్నమాట. మరి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, ఏమేమి కోర్సులు నేర్చుకోవాలి, ఏ కోర్సులు నేర్చుకోవడం వల్ల మనకి ఎంత ప్యాకేజీలో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాల్టి జెన్ జీ యువతలో. స్టే ట్యూన్డ్.
1: Bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama bama b

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

జన్జీ యువ యువత గుండె చప్పుడు వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9లో. వెల్, ఒకప్పుడు మనం ఏది చదవాలన్నా కూడా డిగ్రీలు కంపల్సరీగా ఉండాలి. స్కిల్ లేకపోయినా కానీ మార్క్స్ బేస్ తోటి ఏదో ఒకలాగా మనం జాబ్స్ తెచ్చుకునేవాళ్ళం. ఏదో ఒకలాగా అంటే ఇంటర్వ్యూస్ చేసి మనల్ని జాబ్లో తీసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మారుతున్న విద్యా విధానం అలాగే ఉద్యోగ మార్కెట్ ధోరణులని ఒక ఆసక్తికరంగా మారిపోయిందన్నమాట బయట. ఎలా అంటే, ఒకప్పుడు డిగ్రీలు ఉండేవి నైపుణ్యాలకు అంత ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా, ఓ మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలంటే ఇంజనీరింగో లేకపోతే పీజీయో డిగ్రీయో ఏదో ఒకటి ఉండాలి అనేది ఉండి ఖచ్చితంగా ఒక రూల్ ఉండింది. కానీ ఇప్పుడు తెలుసా, మీకు డిగ్రీ మినిమంలో ఉన్నా పర్వాలేదు, అది లేకున్నా కానీ కోడింగ్ అలాగే మీకు స్కిల్ బాగా ఉంటే, స్కిల్ బేస్డ్ హైరింగ్ అన్నది ఈ ఐటీ జాబ్స్లలో ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నారు, చాలామంది జెన్జీస్ అందరు కూడా కాలేజ్కి వెళ్ళి 4 ఇయర్స్ డిగ్రీ చదివే కన్నా కొన్ని నెలల పాటు ఒక ప్రత్యేక కోర్సులో లేకపోతే బూట్ క్యాంప్ల ద్వారానో ఈ స్కిల్ని పెంచుకొని ఈ స్కిల్ బేస్డ్ జాబ్ల వైపే వాళ్ళు టర్న్ అవుతున్నారన్నమాట. మరి ఎలా టర్న్ అవుతున్నారు, వాళ్ళ కెరీర్లో ఇలా స్కిల్ బేస్డ్ జాబ్లోకి టర్న్ అవ్వ

0: జనరల్గా గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇప్పుడు అభ్యర్థికి డిగ్రీ కంటే కూడా వాళ్ళు పనిచేసి వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్ ఎలా ఉంది అని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. అండ్ జనరల్గా ముఖ్యంగా అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇలాంటి రంగాల్లో డిగ్రీ కంటే కూడా అనుభవానికే విలువ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. లక్షల్లో జీతాలు ఇచ్చే కంపెనీలు కూడా అభ్యర్థి యొక్క పోర్ట్ఫోలియోను అలాగే వాళ్ళు చేసిన ప్రాజెక్టులను బట్టి మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

సో ఈ బూట్ క్యాంపుల ద్వారానో లేకపోతే కొన్ని ప్రత్యేకమైన కోర్సుల్ని కొన్ని నెలల పాటు నేర్చుకుంటున్నారనమాట. సో దానివల్ల వాళ్ళ స్కిల్ని బాగా డెవలప్ చేసుకొని కెరీర్లో చాలా వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు.

0: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: సో జనరల్ గా డిగ్రీయే చదవాలి, ఇంజనీరింగే చదవాలి, లేకపోతే ఎంబీఏలు ఎంసీఏలు చేస్తే మనకు మంచి మంచి ఉద్యోగాలు రావటం అన్నది కరెక్టే. అది టీచింగ్ లైన్లో వెళ్ళటం కానీ అక్కడ కూడా మనకి టెక్నాలజీ అప్డేట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సాంప్రదాయ విద్యా వ్యవస్థలో నేర్పించే పాఠాలు పరిశ్రమలకు వాటి అవసరాలకు తగ్గట్టుగా లేకపోవటం కూడా, అంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ అనేది అక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక కోర్సు మనం అప్డేటెడ్ టెక్నాలజీని నేర్చుకుంటున్నాం, మన స్కిల్ని మనం అప్గ్రేడ్ చేస్తున్నాము అంటే కంపల్సరిగా ఈ ఇండస్ట్రీకి అలాగే ఇన్స్టిట్యూషన్కి అకాడమిక్స్కి ఒక గ్యాప్ని వాళ్ళు ఫిల్ చేయడం కోసం ఏదో ఒక కోర్స్ని ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకపోతే విద్యార్థులే తామే సొంతంగా ఫ్రీలాన్సింగ్ ద్వారానో లేకపోతే డిజిటల్ మార్కెట్

మార్కెటింగ్ రంగాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ సత్తా చాటుకుంటున్నారు. సో కొత్త కొత్త విషయాలని వాళ్ళే స్వయంగా ఇంటర్నెట్ల ద్వారా నేర్చుకోవటం వల్ల వాళ్ళని వాళ్ళు స్కిల్ బేస్డ్ లెర్నర్స్గా కాకుండా స్కిల్ బేస్డ్ ట్రైనర్స్గా కూడా ఈ జెన్సీ ఇప్పుడు మారుతున్నారు. సో దాంట్లో చాలా గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి అని పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే స్టూడెంట్స్కి స్కిల్ ఉండి అప్గ్రేడెడ్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: వెల్ ఫ్రెండ్స్, సో ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో యువత వాళ్ళ సత్తాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో డిగ్రీ ఉంటేనే ఉద్యోగం అనే సూత్రం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది. బికాజ్ కంపెనీలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే విద్యార్థులను ట్రైన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కోర్సులు చేపించి వాళ్ళని డైరెక్ట్గా తీసుకుంటున్నారనమాట. దానివల్ల వాళ్ళ కెరీర్ సక్సెస్ అనేది కేవలం ఒక పేపర్ ముక్క, అంటే డిగ్రీయో ఎంబీఏనో ఎంసీఏ పైన కాకుండా వాళ్ళు నిజంగా స్కిల్ నేర్చుకున్నారా, ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారా, సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ ఎంతో కొంత ఫస్ట్ జాబ్లో జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళకి కొంత జీతం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ జెన్జీ కిడ్స్ అందరూ కూడా వాళ్లకు ఆసక్తి ఉన్న రంగంలో పట్టు సాధిస్తే చాలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అని కంపెనీస్ చెప్తున్నాయన్నమాట. సో స్కిల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డిగ్రీ వాట్ యూ హ్యావ్ ఎర్న్ అన్నది కోరుకుంటున్నాయి ఇప్పుడు కంపెనీస్. మాట్లాడుకుందాం, స్టే.

0: ఏంది బ్రో కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్ జెన్జీ యూత్ యువత ఇంకెంతకు ఆలస్యం. నిజంగా మీకు మంచి మంచి జాబ్స్ రావాలి, ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలి అని అనుకుంటే మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. అక్కడ కంపెనీస్ అన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి. సో ఇఫ్ యు ఆర్ రియలీ రియలీ స్కిల్ బేస్డ్ పర్సన్, సో డోంట్ వరీ అబౌట్ ద శాలరీ, కంపెనీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కాబట్టి మీరు మంచిగా కొత్త కొత్త ట్రెండ్స్ని, కొత్త కొత్త టెక్నాలజీస్ని అప్డేట్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డేటా అనాలిసిస్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, దేంట్లోనైనా సరే ఇప్పుడు యూత్ రాక్ చేస్తుంది. కాబట్టి మీరు కూడా మీ నైపుణ్యాన్ని బాగా పదును పెట్టి కంపెనీస్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. స్టే విత్ మీ.

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Hello Rainbow, only on Akashvani Hyderabad FM Rainbow 101.9, 7 over 2 studio clock colorfully shows. Well, మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఎదగాలి అనుకుంటున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇలా కాదు అలా వెళ్ళాలి అని చెప్పేసి మీరు అనుకున్న ఆశలకు నీరు పోయకుండా, అంటే లైక్ నేను ఇందులో సాధిస్తాను అన్నప్పుడు ఆను ఏం చేయలేవులే ఈ ఇక్కడికి వెళ్ళకుండా పక్కదోవకి వెళ్ళిపో అని మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఎవరు, అంటే జనరల్గా ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే కూడా నిరుత్సాహపరిచే వాళ్ళని మనం ఖచ్చితంగా లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఒకసారి మన లైఫ్లో మనం ఫెయిల్ అయిపోతే ఎవరి వల్ల ఫెయిల్ అయ్యామో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ మళ్ళీ మళ్ళీ మనము గొప్పగా ఎదగడానికి ఆ కసి నుంచి మనం బాగా ఎదగడానికి బాగా ట్రై చేస్తూ ఉంటాము. ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. వాళ్ళు మనల్ని ఏదో ఒక తక్కువ స్థాయిలో చూడాలనుకున్నా కానీ మనం వాళ్ళకి అందరంత ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. అలా మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఒక పాజిటివ్ నోట్లో వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, ఒక మంచి దారిని వెనుక్కొని వెళ్తుంటే ఇది కాదు అని చెప్పేసి మిమ్మల్ని పక్కదోవ పట్టించిన వాళ్ళు ఎవరు, కాల్ మీ ఆన్ 2323-4821 and 2323-4822 are my numbers.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్. ఉపకారికి ఉపకారము నిపమెన్నడు చేయవాడే నేర్పరి సుమతి అని చెప్తారు. అపకారికి కూడా ఉపకారం చేయాలని మనకు పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. కాకపోతే సమ్టైమ్స్ మనం ఏదో ఒక గొప్ప ప్రయత్నం చేయడానికి వెళ్ళినప్పుడు దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, చాలామంది ఉంటారు, కొంతమంది ఉంటారు మన చుట్టుపక్కల, అమ్మో ఈ పనికి వీళ్ళు వెళ్తే ఎక్కడ విజయం సాధిస్తారు అని మన కాళ్ళని వెనక్కి లాగేస్తూ ఉంటారు. అలా మీ లైఫ్లో మీరు అనుకున్న పనిని సాధించడానికి వెళ్తుంటే మిల్లెక్పుల్ చేసిన వాళ్ళు ఎవరు, మీకు సపోర్ట్ ఇవ్వని వాళ్ళు ఎవరు లైఫ్లో? సో కాల్ మీ ఆన్ 2323-00-30, 2323-48-21, 2970-47-15 ఆర్ మై నెంబర్స్. స్టే విత్ మీ.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్ ఫ్రెండ్స్, మనని సపోర్ట్ చేయకుండా వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగాను మీ లైఫ్లో. మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి.
4: నమస్తే మేడం. శుభ సాయంత్రం. బాగున్నారా మేడం?
3: చెప్పండి.
4: మా బాబాయ్ కొడుకే మేడం, దూరం కూడా లేదు మేడం. నేను ఎంతో కష్టపడి వాడికి చిట్టి ఎత్తి వాడికి ఇప్పిస్తే వేరేతో నేను చెప్తాను, ఆ మా అన్న ఏం చేశాడు, నా ముఖం చూసి వాడు చిట్టి ఇచ్చేసాడు, మా అన్న ఏం చేయలేదు అట్లా అని చెప్పి నన్ను అట్లా కూడా డౌన్ చేశాడు మేడం. నాకు దాని తర్వాత కొన్ని నెలలు కట్టకూడదు, మళ్ళీ కూడా నేనే కట్టవలసి వచ్చింది. అట్లా కూడా అయింది. అయినా మా అన్న నాకేం చేశాడు, మా అన్న నాకు ఏం చేయలేదు, వాళ్ళతో నేను మాట్లాడి నేను చిట్టి చేసిన వేరేతో చెప్తాను మేడం. సరే బాబు, నీ పాప నీకు ఉంటే నాకేం చేసుకోండి, నీకే నీ మనసు సాక్షి చేస్తాను చెప్పి వదిలిపెట్టేశాను మేడం.
3: థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్.
4: మనమల్ని బాగున్నారా మేడం?
3: బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్
4: మేడం. ఇప్పుడు
3: సెకండ్ అండి.
4: సెకండ్ లేదు.
3: థ్యాంక్ యూ.
4: థ్యాంక్ యూ అమ్మా.
3: ఎస్ ఫ్రెండ్, సో మీ లైఫ్లో కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని బాగా డిస్కరేజ్ చేసిన వ్యక్తులు ఎవరు అని నేను అడిగాను. కాల్ మీ ఆన్ 2323-00300, 2323-48212979-704715 ఆర్ మై నెంబర్స్. స్టే ట్యూన్డ్.

0: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: నమస్తే అండి, బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాను, చెప్పండి ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్న పిల్లలు బాగున్నారా?
0: బాగున్నారండి.
1: చూసా, ఒక మంచి పనికి 10 10 ఎదురుదెబ్బలు తగులుతాయండి,
0: ఎస్,
1: అది అనుభవం. అందులో ఈ రోజుల్లో మరీ అన్నమాట, ఎందుకంటే అమ్మ పెట్టదు, అడుగుతు తిన్నివ్వదు.
0: అవును,
1: వాళ్ళు మంచి పని చెయ్యరు, చేసే వాళ్ళని వెనక్కి లాగుతారు. వాళ్ళు మనకు పేర్లు అనవసరం. వాళ్ళు దగ్గర వాళ్ళు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు.
0: ఓకే,
1: అది మన ఫ్యామిలీ మెంబర్, మన పార్ట్నర్, మన పిల్లల సపోర్ట్ ఉంటే మాత్రం ఏదైనా చెయ్యొచ్చండి. రెండు మూడు పెళ్లిళ్ళ విషయంలో ఏంటి, చాలా వాటిల్లో ఒకరికి హెల్ప్ చేయడానికి మనం వెళ్తాం, అది మనకి చాలా దగ్గర వాళ్ళు. వాళ్ళకి మనకన్నా దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేయకపోవచ్చు, చేసేవాళ్ళు అంటారన్నమాట.
0: ఎగ్జాక్ట్లీ,
1: అది అది చాలా ఫేస్ చేశాను, అనుభవంతోనే చెప్తున్నాను. కాబట్టి ఒక మంచి పనికి మన పార్ట్నర్ కానీ మన ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటే మాత్రం మనకి చేతనైనంత సహాయం చేస్తూ ముందుకెళ్ళాలండి. అంతే, అదే నా వీడియో.
0: ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో
2: హలో దీపు గారు, నమస్కారం.
0: నమస్కారం అండి, చెప్పండి. ఓలేటి వారు
2: బాగున్నారమ్మా?
0: బాగున్నాను సార్, చెప్పండి.
2: వెరీ గుడ్. అయితే ఎవరు నాకు అన్యాయం చేయలేదు, నన్ను దీనిగా చేయలేదు, అంతా చాలా మంది హెల్ప్ చేశారు.
0: ఓకే,
2: కానీ ఎవరిని కూడా బలం చేయడం కూడా బాగుండదు. ఏదో చెదురుమదురు సంఘటనలు ఉంటూనే ఉంటాయి, కానీ అవన్నీ పట్టించుకోను నేను.
0: ఓకే,
2: నాకు కొంతమంది చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ నన్ను ఎవరు అన్యాయం చేసేవాళ్ళు అయితే లేరమ్మా. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం దీపు గారికి.
0: థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, సో మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోగా మీ కాలు కిందికి గుంచిన వాళ్ళు, లైక్ మిమ్మల్ని పుల్లింగ్ చేసిన వాళ్ళు, అంటే బ్యాక్లో నువ్వు అది చెయ్యకు అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: నా మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. చదువుకున్న యువత తమ సొంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి కూడా కృషి చేయాలని రాష్ట్రపతి చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అనుకునేలా చేస్తున్నామన్నారు. 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, సాగు పనులు మొదలయ్యే నాటికే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలు రూపొందించడానికి తిరుమల విధానాలు అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కుల ఆలయం వద్ద ఉండేలా చూడాలని సూచించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిత్తల్, మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ను తన 2వ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఐఐసిటీలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలతో కుతున్నాయని ఆయన ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ సేవలు మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండి జితేష్ పాటిల్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం, నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కె రామకృష్ణారావును పుష్పగుచ్చాలతో అభినందించారు.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. Good evening once again all the listeners, you are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9, 8:03 chupistundi studio clock lo colorful ga. This is your jock Dr. Deepa Nidhan Kavi and meeru vintunaru Telanganam. So the history of Telangana, mari ivalla manam maatladukobothunnamu ghazals prakriya gurinchi. Oka konni jajipulaku kosam cheyi chaachi vanamulo vellina jeevam naadi. ఒక కొంత గానంపు విని నిక్కించు విసుగుబోలినది మానసం నాది. ఒక చిన్ని వేల్గురేఖకు నేత్రపుటిచ్చి తమ్మి ఓలినది

అంతరంపు నాది. ఒక కొత్తి తీపి మాటలకు ఉబ్బి తబ్బిబ్బులైపోయే చిరుత ప్రాయంబు నాది. నీవు నవ్విన నవ్వి తిని నీకు కంట నీరు పెట్టిన ఆ నీటి ధారలందు కొట్టుకొని పోయి లోకాల కొట్టకొసకు తిరిగిరానై తిని దుఃఖసాగరం నుండి అని మొట్టమొదటిసారిగా మన దాశరథి కృష్ణాచార్యులు దీన్ని రాయడం జరిగింది. అసలు గజల్స్ ప్రక్రియని మొదలుగా ఎవరు స్టార్ట్ చేశారు, అసలు తెలంగాణకి ఎలా వచ్చింది, గజల్ అంటే ఏంటి, మరి దాశరథి కృష్ణమాచారి గారికి, సినారాయణ రెడ్డి గారికి, అలాగే ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త పుంతలు తొక్కుతున్న కొత్త కొత్త కవులందరికీ ఈ గజల్స్ ప్రక్రియని పరిచయం చేసింది ఎవరు, అసలు గజల్స్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది, ఎవరి కోసం దాన్ని రాస్తారు, వీటన్నిటి గురించి మనం ఇవాళ తెలంగాణలో మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు తెలంగాణ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. గజల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గజల్ అనే పదము అరబిక్ భాష నుంచి వచ్చింది. అక్కడి నుంచి పర్షియా ఉర్దూ భాషల మీదుగా తెలుగు సాహిత్యానికి చేరిన ఒక అందమైన కవితా ప్రక్రియ గజల్స్. ఇది ప్రేమ, విరహం, ఆధ్యాత్మికత వంటి భావాలను అత్యంత మనోహరంగా, సంగీత భరితంగా వ్యక్తీకరిస్తుంది. గజల్ జనరల్గా ప్రియురాలితో సంభాషించడం లేదా స్త్రీల సౌందర్యాన్ని వర్ణించడం అనే అర్థాలు కూడా గజల్కి ఉన్నాయి. గజల్ అనే పదానికి జింక లేదా జింక కన్నులు కలది అని కూడా చెప్తూ ఉంటారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, గజల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 7వ శతాబ్దంలో అరేబియాలో గజల్స్ అనేది స్టార్ట్ అయింది. తొలినాలలో ఇది ఖసీదా అనే కవితా రూపంలో భాగంగా ఉండేదట. సో 10వ శతాబ్దంలో పర్షియా కవులు దీన్ని ఒక ప్రత్యేక రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఇక భారతదేశంలోకి 12వ-13వ శతాబ్దాల్లో సూఫీ తత్వవేత్తలు దీన్ని భారతదేశానికి పరిచయం చేశారు. అమీర్ ఖుస్రో వంటి కవులు పర్షియన్, హిందీ భాషలను మిళితం చేసి గజల్స్ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారట. సో 18వ శతాబ్దం 19వ శతాబ్దాల్లో మీర్ తకీ మీర్, గాలిబ్, బహదూర్ షా జఫర్ వంటి దిగ్గజాల వల్ల ఉర్దూ గజల్స్ ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందాయట. అందుకని ఆ 18వ శతాబ్దం 19వ శతాబ్దాన్ని ఉర్దూలో స్వర్ణయుగంగా భావిస్తారు. ఇక తెలుగులో గజల్స్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్, గజల్ ప్రక్రియ తెలుగు సాహిత్యానికి 1963వ సంవత్సరంలో వచ్చింది. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేళ్లకు నీరందనివ్వని వాగుపరుగు దేనికని, తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, ఆదర్శాలకు నోళ్లు చాలవు, ఆశయాలకు పైళ్లు చాలవు, పదపదమంటూ పలుకులుగానే కదలని అడుగులు దేనికని, జలవిద్యుత్తుకు కరువే లేదు, జలసంపత్తికి కొరువే లేదు, అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని, శిశుహృదయానికి కళ్ళలు లేవు, రసరా

రాజ్యానికి ఎల్లలు లేవు. లోపలి నలుపు సినారికు తెలుసు, పైపై తొడుగులు దేనికని. ఇది పరుల కోసం అని సి నారాయణ రెడ్డి గారు రాసిన గజల్. సో తెలుగు గజల్ ప్రక్రియ 1963లో అడుగుపెట్టింది. ఉర్దూ గజల్కు ఆకర్షితులైన తెలుగు కవులు దీన్ని అనువదించడం ద్వారా ప్రారంభించారు. సో ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ముందడుగు వేశారు. ఉర్దూ గజల్స్ ప్రభావంతో కొన్ని అందమైన గజల్స్ని రాసి తెలుగులో దీనికి పునాది వేశారు. ఆ తర్వాతి కాలంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గజల్ ప్రక్రియను తెలుగు నేలపై అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన రాసిన మంటలు, మానవులు, విశ్వంభర అన్న కావ్యాలకు గజల్ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. తెలుగు గజల్కు ఉర్దూ గజల్ల వలే మత్లా అంటే రెండు చరణాలు, మక్తా అంటే కవి యొక్క ముద్ర మరియు నిర్దిష్టమైన ప్రాస, దాన్ని రదీఫ్ కాఫియా అని అంటారు. ఈ నియమాలు కూడా ఉంటాయన్నమాట. తెలుగులో నలిమెల భాస్కర్ గారు, ఆర్ మధుసూదన్ రెడ్డి గారి రెడ్డి వంటి ఎందరో కవులు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం జరిగిందనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే. తెలంగాణలో మనం గజల్ ప్రక్రియ గురించి తెలుసుకున్నాం. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.
2: వెన్నెలవే దాటి వస్తావా
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: వల్ల వెల్కమ్ బ్యాక్. 9 అవుతుంది స్టూడియో క్లాక్ లోకల్. ఫిల్గా మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ విత్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి. సో హైదరాబాద్లో మనకి కొత్త కొత్త స్పాట్స్ అంటూ ఏమీ లేవు, కాకపోతే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ ఈవినింగ్ ఫుడ్ స్టాల్స్, ఫుడ్ స్పాట్స్ అనేవి చాలా వరకు మనందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి కదా. అండ్ మన హైదరాబాదీ లైఫ్ స్టైల్లో హైదరాబాద్ కా దడ్కన్ అని చెప్పచ్చు, మన ట్యాంక్ బండ్ కావచ్చు లేకపోతే నెక్లెస్ రోడ్ కావచ్చు. సో ఈ సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి హ్యాపీగా ప్రకృతి ఒడిలో మనం అలా అలా మమైకమైపోయి మన కొద్దిపాటి టైంని అక్కడ స్పెండ్ చేస్తే మనకున్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి అలా అలా మనం పాజిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. మాట్లాడుకుందాం సిటీ లైఫ్ గురించి ఇవాళ. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఐ ఆల్వేస్ సేస్ ఈ కాంక్రీట్ జంగల్లో మనందరం బతుకుతున్నాము. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ, అండ్ అందరం కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ.

లోనే ఉంటున్నాం కాబట్టి మనకు అసలు బంధాలు అనుబంధాలు అనేవి కూడా చాలా తక్కువగా తెలుస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ప్రైవేట్ పార్టీలు, కిట్టి పార్టీలు, ప్రైవేట్గా అందరు కలవడం లాంటివి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో దానివల్ల బయట మనం అట్రాక్ట్ అయిపోతున్నాం, షో ఆఫ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాం. ఓహో, వాళ్ళు కిట్టి పార్టీ చేస్తున్నారు సో మనం కూడా చేయాలి, వాళ్ళు బయట అంతా కూడా పార్టీ చేస్తున్నారు మనం కూడా అలా చేయాలి, వాళ్ళ బర్త్డేని ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం కూడా చేసుకోవాలి అంటే ఎంతసేపటికి వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలి అన్న కంపారిజన్లోని షో ఆఫే కనిపిస్తుంది తప్ప ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తున్న కొద్ది మంది ఉన్న దాంట్లోనే తృప్తిపడి ఓహో మనకి ఇంతే అన్న దాంట్లో ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు కుటుంబ విలువలు అనేది ఒక ప్రశ్నార్థకంగానే మారాయి. కాబట్టి ఖచ్చితంగా చదువు అనేది ప్రతి చోట దొరుకుతుంది, ప్రైవేట్ స్కూల్లో దొరుకుతుంది, గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది, కానీ విలువలతో కూడిన చదువు, సంస్కారంతో కూడిన చదువు అన్నది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి బిడ్డల్ని మనం బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడటం అనేది మన ఆశే అవుతుంది తప్ప ఆ బేబీస్కి మంచిగా సంస్కారం రాకుండా ఉంటుంది. కాబట్టి కుటుంబ విలువలు బాగుంటేనే, కుటుంబంలో పిల్లల్ని బాగా చూసుకుంటేనే, కుటుంబంలో ఫస్ట్ కుటుంబ వ్యవస్థ గురించి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి కుటుంబంలోని బంధాలు అనుబంధాల గురించి మనం బెటర్గా పిల్లలకి చెప్పగలిగితే, వాళ్ళ ట్రైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన పిల్లలు సమాజంలో గొప్ప వ్యక్తులుగా బయటకు వస్తారు, చదువుతో పాటు సంస్కారంతో కూడిన విద్యార్థులుగా బయటకు వస్తారు. అదొక్కటి ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఐ ఆల్వేస్ సేస్ చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందితో పంచండి, అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ తోటే ఉండండి. డోంట్ గో విత్ నెగిటివ్ పీపుల్ అండ్ నెగిటివ్ థాట్స్. విత్ దిస్ నోట్ యువర్ జాక్ డాక్టర్ దీపాన్ని దానకవి అఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.